ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సగ సంవత్సరం 1948, ఆషాఢ మాసం 24 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 15 తేదీ బుధవారం. ఆశావాది ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు అన్నారు జాన్ అబ్రహం లింకన్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

0: ఇంతవరకు మీరు శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీమతి ఉరిమెల్ల సునంద.
1: పువ్వులా జీవించాలి, మూన్నాళ్ళ జీవితమైనా తలెత్తుకొని నవ్వుతూ జీవించాలి. నేల రాలే చివరి క్షణం వరకు పరిమళాలు వెదజల్లుతూనే పరులకు చేతనైన సేవ చేయాలి. పూలగుత్తి మహిళల తలమీద అలంకారంగానైనా ప్రకాశిస్తుంది. అంతేకాదు, భగవంతుని కంఠంలోనో ఆయన పాదాల మీదనో వినయంగా ఒదిగిపోతుంది. మంచి వ్యక్తిని పువ్వుతో పోలుస్తారు. పువ్వు ఏ విధంగానైతే అగ్రిమస్థానంలో ఉంటుందో మంచి వ్యక్తి కూడా తాను నివసించే గ్రామంలో అందరికీ తలమానికంగా ఉంటాడు. పువ్వు ఏ విధంగానైతే రాలిపోయేంతవరకు పరిమళం వీడకుండా ఉంటుందో మంచివాడు కూడా స్వస్థానం వదిలి అడవులకు వెళ్ళిన జనాల మధ్య జీవించిన తన గుణధర్మాలను వీడడు. పువ్వులు ప్రకృతి ఒడిలో కళ్ళు తెరిచి ప్రకృతికే గొప్ప అందాన్ని కలిగిస్తాయి. వివిధ సువాసనలు కలిగి అందంగా కనిపిస్తూ మనస్సుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఒక్కో రకం పువ్వు ఒక్కో ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉండటం విశేషం. స్నేహం, ప్రేమ, క్షమాగుణం, మరణం, ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో పువ్వును ప్రత్యేక చిహ్నంగా వాడుతుంటారు. స్వచ్ఛమైన స్నేహానికి మల్లె పువ్వును, ప్రేమకు గుర్తుగా గులాబీ పువ్వును చెబుతుండడం చూస్తుంటాం. పువ్వులు మౌన మునుల వంటివి, నిశ్శబ్ద శక్తిని కలిగి ఉంటాయి. తరతమ భేదం లేకుండా చూసే ప్రతి ఒక్కరి కళ్ళకి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచుతాయి. జాతి, మతం, కులం, లింగ, వర్ణ, వర్గ, వయోభేదం లేకుండా అందరి పట్ల సమభావం కలిగి ఉంటాయి. తమ సౌరభాన్ని, సొగసును పంచుతుంటాయి. పూలను దైవారాధనలో, పంచ ఉపచార పూజలో ఆకాశతత్వానికి ప్రతీకగా ఉపయోగిస్తారు. ప్రాణానికి చిహ్నంగా పువ్వును భగవంతునికి సమర్పించవచ్చునని వేదం చెబుతోంది. భగవంతుని అచ్చర్నలో పువ్వుల్లా వేటిని అర్పించాలో యథావాక్కుల అన్నమయ్యగారు రాసిన ఈ పద్యాన్ని చూద్దాం. భవనీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం బతి విశిష్టం బేకనిష్ట సమూత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది బాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం, బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా. అంటే, ఓ సర్వేశ్వరా, నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం దయ, మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత.

0: ఇది భక్తి యోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేనిదే నీవు అంగీకరించవు కదా అంటూ సత్యము, దయను, ఏకాగ్రతలను పువ్వులతో పోల్చి అవి దైవ ప్రార్థనలో తప్పకుండా ఉండాలని చెబుతాడు. అలాగే ఎందరో కవులు, రచయితలు పూల మీద అద్భుతమైన కావ్యాలు, కథలు, గేయాలు రాశారు. అంతేకాదు పువ్వులను పసిపాపల నవ్వులతో పోల్చి చెప్పారు. పూల ఔదార్యం, త్యాగగుణం గురించి ఓ కవి పువ్వుతో చేసిన సంభాషణను వింటుంటే పూల మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. పువ్వును నిన్ను కోస్తుంటే నీకేం బాధ కలగలేదా అంటే అప్పుడు ఆ పువ్వు అన్నదంట, కోసే వ్యక్తి పొందే ఆనందాన్ని చూసి నేను నా బాధను మర్చిపోయాను అని. అలా ఇతరుల ఆనందం కోసం త్యాగించుకోవడం కేవలం పూలకు మాత్రమే తెలుసు. ముళ్ళ కంచెలోని పువ్వు కూడా నవ్వుతూ వికసిస్తుంది. ఆ పువ్వే మనకు ఆదర్శం కావాలి. కష్టాలు, నష్టాలు లాంటి ఎన్ని ముళ్ళ కంచెల్లాంటివి ఎదురైనా పెదవులపై పువ్వులాంటి చిరునవ్వును వీడకుండా చూసుకోవాలి. అప్పుడే పూల హృదయం దైవత్వం, దయాగుణం పూలదండలో దారంలా మనకు అబ్బుతాయి. పువ్వులా జీవిద్దాం, పువ్వులా ప్రశాంతతను అందిస్తూ పరిసరాలను పరిమళభరితం చేద్దాం.
1: విన్నారు కదా, శ్రీమతి ఉరిమెల్ల సునంద గారు వినిపించిన సుభాషితం అది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

పశువుల్లో వచ్చే పొదుగువాపు వ్యాధి నివారణ చర్యల గురించి తెలుసుకుంటారు. పశు పోషకులను ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులకు గురి చేసే ఆరోగ్య సమస్యలలో ముఖ్యమైనది పొదుగువాపు వ్యాధి. ఈ వ్యాధి దిష్టి దోషం వల్ల వచ్చే వ్యాధి అనే అపోహ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. నిజానికి పొదుగువాపు వ్యాధి సూక్ష్మజీవుల వలన, సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన, పోషకాల లోపం వలన, వాతావరణ మార్పుల వలన, కొన్ని రకాల పరాన్న జీవుల వలన, ఇంకా శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. పశువుల్లో అపరిశుభ్రత, పాలు పితికే వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవటం, పాలు పితకడంలో నిర్లక్ష్యం పొదుగువాపు వ్యాధికి దోహదపడే ప్రేరకాలు. ఈ వ్యాధి తీవ్రతను బట్టి దీనిని తీవ్రమైన పొదుగువాపు వ్యాధి ఇంకా దీర్ఘకాలిక పొదుగువాపు వ్యాధిగా విభజించుకోవచ్చు. ఇందులో తీవ్రమైన పొదుగువాపులో పాలల్లో రక్తపు జీరలు, కుదుపలు లేదా చీము ఉంటుంది. పాలు చిక్కబడి పాల గాఢత పెరుగుతుంది. దీర్ఘకాలిక పొదుగువాపులో పాలు పలచబడి ఉంటాయి, గాఢత తగ్గుతుంది, కుదుపలు ఎక్కువగా ఉంటాయి. పొదుగువాపు వ్యాధి సోకిన పొదుగు భాగం గట్టిపడి లావుగా ఉంటుంది. నల్లని బట్టపైన పాలు పితికితే కుదుపలను స్పష్టంగా మనం గమనించవచ్చు. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశు వైద్యులను సంప్రదించి పశువుకు తగు వైద్యం చేయించాలి. కుదుపల పరిశీలన కప్పులలో చేస్తే దానిని స్ట్రిప్ టెస్ట్ అంటారు. పొదుగువాపు వ్యాధికి చికిత్స పూర్తయిన 72 గంటల వరకు పాలను మానవ అవసరాలకు వాడకూడదు. పొదుగువాపు వ్యాధి నివారణ పద్ధతుల విషయానికి వస్తే పశువులను వీలైనంత పొడిగా పరిశుభ్రంగా ఉంచాలి. పాలు పితికే ముందు పొదుగును గోరువెచ్చని నీళ్లతో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. పాలు పితికే వారి చేతులకు గోళ్లు పెరగకుండా జాగ్రత్త పడాలి. పొదుగులో పాలు మిగలకుండా పూర్తిగా పిండాలి. గర్భకోశ వ్యాధుల పీడిత పశువుల ఇంకా ఈనిన పశువుల మానవ నుండి కారే స్రావాలు పొదుగుకు తగలకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. పశువు పొదుగును పాలు తీయడానికి ముందు గోరువెచ్చని శుభ్రమైన నీటితో, పాలు పితికిన తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ తో కడిగి శుభ్రపరచాలి. ఎక్కువ పశువుల నుండి పాలు సేకరించేటప్పుడు పొదుగువాపు వ్యాధి వ్యాపించకుండా వ్యాధి అనుమానిత పశువులను చివరగా పాలు పితకడానికి వేరు చేసుకోవాలి. పాలు సేకరించిన తర్వాత చేతులను నీళ్లతో, తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ తో శుభ్రం చేసుకోవాలి. ఒకే పశువులో పొదుగువాపు వ్యాధి సోకిన రొమ్మును చివరిగా పాలు పితుక్కోవాలి. వ్యాధి సోకని రొమ్ములను ముందుగా పాలు పితుక్కోవాల్సి ఉంటుంది. ఒక ఈతలో పొదుగువాపు వ్యాధికి గురైన పశువు తిరిగి చూడిదై వట్టిపోయిన తర్వాత అవసరమయ్యే మేరకు పశు వైద్యుల సలహాలను అనుసరించి డ్రై థెరపీని అమలు చేయాలి. వ్యాధి సోకిన పశువులను పశు వైద్యులకు చూపించి తగు చికిత్సను, పశు వైద్యుల సలహాలను పాటించాల్సి ఉంటుంది.

మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్ని చేరుస్తాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీరు ఎడనిస్తాం దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 రచయిత్రి మహిళా స్ఫూర్తిదాత దుర్గాబాయి దేశ్ముఖ్ కొన్ని విషయాలు తెలుసుకుంటారు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇందులో స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష కార్యక్రమంలో శ్రీమతి డి కిరణ్ కుమార్ గారి సమీక్ష ప్రసారమవుతుంది. 8:00 సమాచార ప్రభాతి హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట రికార్డింగ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు మీకోసం. 10:03 తెలంగాణలో సార్ గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:00 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధిలోనే యువత భవిష్యత్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:00 హిందీలో, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. శాస్త్రీయ సంగీతం 12:10 ప్రసారమవుతుంది. ఇందులో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 కార్మికుల కార్యక్రమంలో యువత ఆగమనం ప్రగతి మార్గం ప్రత్యేక కార్యక్రమం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 చిత్రగీతాలు, 1:50 ఉర్దూల వార్తలు. 14:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 3:30 ఏకచిత్రగానం శీర్షికను ఒకే చిత్రంలోని పాటలు, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:35 చిత్రగీతాలు వింటారు. రాత్రి 7:00 తెలుగులో వార్తలు, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు మరొక అంశం, గొర్రెల్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. వికసిత్ భారత్ 7:45 ప్రసారమవుతుంది. 8:00 కిన్నర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. రాత్రి 8:15 ఒడిశాలోని పూరిలో జరగనున్న శ్రీ జగన్నాథుని రథయాత్రకు సంబంధించి ఆకాశవాణి కటక్ వారు ప్రసారం చేసే ముందస్తు పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

8:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 8:45 సమాచార సంధ్య, హిందీలో వార్తలు. 9:00 న్యూసెట్ 9 ఆంగ్లం వార్త ప్రసారం. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:30 చిత్రగీతాలు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:50 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి పెట్టారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటకాభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన, ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా ప్రతి నెల 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్ర మంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి నెల

0: ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఈ వీటి ద్వారా మరి రాష్టంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాం.
1: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6,248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1,638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు. ఇందులో
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
4: పరిస్థితుల అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికీ 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరులోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ కి ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సిఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8,500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
1: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజి గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1,000 వరకు ఎల్ఐజి గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో

0: లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. భారత బ్రిటన్ దేశయోః మధ్య వ్యాపక ఆర్థిక వ్యాపార సంధిః అద్య ప్రవర్తతే. తేన సహ సామాజిక సురక్షా సంధిరపి యా డిసిసి ఇది ద్విగుణ అంశదాన సంధిః నామ్నా ప్రసిద్ధః క్రియాన్వితో జాతః. అనేన బ్రిటన్ దేశే కార్యరతేభ్యః భారతీయ వ్యావసాయికేభ్యః కార్యావసరాః ప్రతిస్పర్ధా సామర్థ్యం చ వర్ధిష్యంతే. ఏషః సంధిః తావత్ బ్రిటన్ దేశస్య విపణ్యాం 99% యావత్ శుల్కశ్రేణీషు భారతీయ వస్తూనాం శూన్యసీమాశుల్కం సునిశ్చీకరోతి. యేన భారతీయ నిర్యాతస్య సంవర్ధనం భవిష్యతి. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ వాణిజ్య సచివః రాజేశ అగ్రవాలః ఇతం సంధిం భారతస్య వ్యాపార వికాసే మహత్వపూర్ణం సోపానం ఇతి అవర్ణయత్. ప్రశాసనేన నిగదితం యత్ తైః పశ్చిమేషియా క్షేత్రస్య ఘటనాక్రమస్య సూక్ష్మావలోకనం విధీయతే. భారతేన హోమోర్ జల సంధి మధ్యస్థాత్ సురక్షిత అబాధిత నౌవహనస్య అథ వాణిజ్య ప్రవాహస్య ఆహ్వానం పునః విహితం. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయస్వాలః ప్రావోచత్ యత్ వైశ్విక స్తరే జనానాం ఆర్థిక ఊర్జా సురక్షాం సునిశ్చేతుం ఏతత్ పరమావశ్యకం వర్తతే. మంత్రాలయేన ఇరాన్ దేశస్య ఉపాభియాన ప్రముఖం సమాహూయ ఏకం వక్తవ్యం ప్రకాశితం. శ్రీ జయసవాలః ప్రోక్తవాన్ యత్ ప్రశాసనేన తెహరాన్ ప్రశాసనాయ స్వకీయ గభీరా చింతా ప్రకటయ్య తత్ర దురాపన్నానాం ఘటనాక్రమాణాం తీవ్రా నిందా విహితా. అస్మిన్ ఆక్రమణే ఏకస్య భారతీయస్య అమూల్యం జీవనం వినష్టం బహవః భారతీయ నాగరికాః చ వ్రణితాః సంజాతాః యేషు కేచన గంభీరాః సంతి. ప్రవక్తా అవోచత్ యత్ భారతేన ఇరానం విరుద్ధ్య స్వకీయః దృఢ విరోధః ప్రకటితః సహైవ ఏతాదృశానాం ఆక్రమణానాం సద్యః రోధనాయ బలం చ ప్రదత్తం. అనేనైవ సహ తేనోదీరితం యత్ క్లేశ శమనాయ ఉభయ పక్షాభ్యాం వార్తామంచే సమాగత్య సంవాద రాజనయయోః మార్గం అనుసరణీయం యేన పశ్చిమేషియా క్షేత్రే పునః శాంతిః స్థిరతా చ సంభవేత్. వృత్తీయాపరాధ నిరోధకేన ప్రవర్తన నిదేశాలయేన మహాదేవ్ ఆభాసీయ ద్యూత్ తంత్రాంశ సంబద్ధే కథిత ధన శోధన ప్రకరణే ఏకస్యాః ప్రశాసనేతర తంత్రాంశ విత్తీయ ప్రౌద్యోగికీ సంస్థాయాః అధ్యక్షః నిగృహీతః. కేంద్రీయాభికరణేన అచిరమేవ తస్య అధ్యక్షస్య తస్య కుటుంబీనాం అథ తేన స్వయం సంచాలితానాం నియంత్రితానాం చ విభిన్నానాం వ్యావసాయిక ప్రతిష్టానాం 44,900 కోటితోప్యధిక రూప్యకాణాం స్థావర జంగమ సంపత్తిః విధివత్ కుంఠితా. అసమరాజ్యే వినాశకారిణః జలాప్లావనస్య స్థితిః అద్యాపి

0: नितरां संकटमयी वर्तते। येन राज्यस्य षट्सु अपि जनपदेषु सप्तत्रिंशत् सहस्रतोप्यधिकाः जनाः अत्यन्तं दुष्प्रभाविताः। शोकाकुले अस्मिन् संकटावधौ शोणितपुर जनपदस्य चारिद्वार मण्डले जले निमज्जनात् एकः जनः पञ्चत्वं गतः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य बिहार ओडिशा राज्ययोः अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना प्रकटिता। ऋतुवैज्ञानिकैः इदमपि संसूचितं यत् ईदृशीव संकट स्थितिः उत्तर पूर्व भारते छत्तीसगढ़ झारखण्ड पश्चिम बंगाल राज्येषु च श्वः यावत् अश्रान्तं प्रवर्तयिष्यते। पुरुषोनाम एकदिवसीय अन्ताराष्ट्रिय क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ त्रिस्पर्धानां श्रृंखलायाः प्रथमे द्वन्द्वे बर्मिंघम नगरस्य एस्बेस्टन क्रीडांगणे भारतेन इंग्लैंड दलं षट्स्तोभैः पराजितम्। अक्षर पटेलः स्वस्य उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। इति वार्ताः।
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार।
2: आकाशवाणी जगित्याल जिला समाचार लेखिंटारु निवेदिक मनकु अंदिस्तारु श्री एम महादेव।
3: వలసలు నిరోధించి స్థానికంగా పని కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విబీజీ రామ్జీ పథకం జగిత్యాల జిల్లాలో మహిళలకు భరోసా కల్పిస్తోంది. అందుబాటులో పని, అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో మహిళలంతా ఉపాధి పనివైపు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో 1,01,418 జాబ్ కార్డులుండగా 1,39,351 మంది కూలీలు ఉన్నారు. ప్రతి 100 మందిలో 70-80 మంది మహిళలున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. గతంలో 100 రోజులు పని ఉండగా కొత్త చట్టంలో 125 రోజులు పని కల్పించడంతో పని దినాలు పెరిగి మహిళా కూలీలకు మరింత భరోసా లభిస్తోంది. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే దేశ అభివృద్దికి బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురిలో మిషన్ పరివర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి భారత అభియాన్ వికసిత్ భారత్ కి పహచాన్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ కు దూరంగా ఉండి విద్యార్థులు క్రీడలు, విద్యా నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. క్రీడలతోనే మానసిక శారీరక దృఢత్వం సాధ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీస్ క్రీడలను జిల్లా పోలీస్ మైదానంలో ఆయన ప్రారంభించారు. క్రీడలతో స్నేహభావం పెరగడంతో పాటు పని ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుందని, ఇది పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 2 రోజుల పాటు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చదరంగం వంటి క్రీడల్లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తక్కువ నీటి అవసరం ఉండే పంటలను పండించి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు పలు రాయితీ అవకాశాలు అందిస్తున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 1,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటడమే లక్ష్యంగా రైతుకు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకంగా బిందు సేద్యం మొక్కల రాయితీ నిర్వహణ ఖర్చు తదితరాలకు ఎకరాకు 22,518 రూపాయల రాయితీ కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 90%, సన్నకారు బీసీ రైతులకు 80%, ఇతరులకు 70% బిందు సేద్యంపై రాయితీ కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 2027లో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గోదావరి నదీ తీరంలో చేపట్టవలసిన పనులను మంత్రి పరిశీలించారు. బాసర నుండి భద్రాచలం వరకు నదీ తీరంలోని ఆలయాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించగా, వీటిలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి 1,017 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. పాఠశాల దశలోనే పిల్లలకు డిజిటల్ అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా అక్క టీచింగ్ ఇంటర్న్షిప్ కార్యక్రమానికి జిల్లాలో 59 పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్ వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల భూమిని కేటాయించినట్టు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న 755 సర్వే నెంబర్లోని 5 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ పథకాల కింద జిల్లాలో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు.

0: నిర్వహించారు. కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్మూరు నుండి జగిత్యాల వరకు 4 వరుసల జాతీయ రహదారికి 12 ఎకరాల భూమి సేకరణ వెంటనే జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విషపూరిత కీటకాల బారిన పడకుండా రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పాము కాటుకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని, అన్ని ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనం అందుబాటులో ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లాలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
1: ఎం మహాదేవ్ గారు అందజేసిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్ కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
3: పాకిస్తాన్ అధికృత జమ్మూ కశ్మీర్ మే చల్ రహే విరోధ ప్రదర్శన్ దశకో సే చల్ రహే శోషణ్ మౌలిక అధికారో కా హనన్ ఔర్ ప్రశాసనిక ఉత్పీడన్ కా సీధా పరిణామ హై ఔర్ ప్రమాణ భీ హై. స్థానీయ ఆబాదీ కీ జాయజ్ శికాయతో కో సమాధాన్ కర్నే కే బజాయ్ వహాన్ కా ప్రశాసన్ వహాన్ కా సర్కార్ నే అత్యధిక పులీస్ క్రూరతా కా సహారా లియా హై. ఇస్మే అసహాయ లోగ్ జిస్మే మహిళాయే భీ హై ఔర్ బచ్చే భీ హై ఉన్కే ఖిలాఫ్ కార్రవాయి కీ గయీ హై ఔర్ నిహత్తే నాగరిక్ కే ఖిలాఫ్ ఘాతక్ బల్ కా ప్రయోగ్ కర్నా భీ షామిల్ హై జిస్కే పరిమాణ స్వరూప్ కై దుఃఖద్ మౌతే భీ హై.
2: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్లలో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ

0: అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్ది పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబీడియం ఈ క్రిటికల్ మినరల్స్ లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడుదల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. చెప్పారు న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్దమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేమినా, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూజ్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ

0: మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ పోర్లో కితంసారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్మిక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో టీ20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ ని 2-0 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్ కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రచయిత్రి, మహిళా స్ఫూర్తిదాత దుర్గాబాయి దేశ్ముఖ్ కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
4: మహిళా స్ఫూర్తి ప్రదాత దుర్గాబాయి తన జీవితమంతా సమాజ సేవకు, ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా తన కాలంలో మరెవరూ చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు రాష్ట్రాలలో గర్వించదగ్గ మహిళామూర్తులలో దుర్గాబాయిని అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయకోవిదురాలుగా, మానవతావాదిగా, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలిగా బహుముఖ ప్రజ్ఞను కనుబరచి చరిత్ర పుటల్లో మహామనిషిగా కీర్తి సాధించిన దుర్గాబాయి జన్మదినం నేడు. ఆమెకు చాచాజీనే నిలదీసేంత తెగువ ఉంది. దుర్గాబాయి తన 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్గా నియమించినప్పుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్ జవహర్లాల్ నెహ్రూని టికెట్ లేని కారణంగా అనుమతించలేదు. 1909 జూలై 15 కాకినాడలో కృష్ణవేనమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండి ప్రతిభా పాఠవాలను కనబరుస్తూ 10 సంవత్సరాల వయసులోనే హిందీ పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన కావించేవారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఏ, బిఎల్, బిఏ ఆనర్స్ చేసి న్యాయకోవిదురాలుగా, ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచారు. గాంధీగారి పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి ఓ బహిరంగ సభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు. ఆమెలోని ధైర్య సాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు. స్వాతంత్ర్య సమరంలో ఉప్పు సత్యాగ్రహం టంకుటూరి ప్రకాశం పంతులు, దేశోద్ధారకుని కాశీనాథ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలిసి ఈమె పనిచేశారు. తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యురాలిగా, ప్లానింగ్ కమిషన్ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్గా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్ వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీల న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా పనిచేశారు. ఆనాటి

ఆర్థిక మంత్రి మరియు రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన శ్రీ చింతామణి దేశ్ముఖ్ ను దుర్గాబాయి వివాహం చేసుకున్నారు. అణగారిన వివక్షతకు గురైన స్త్రీల అభ్యున్నతికి ఈమె ఆంధ్ర మహిళా సభను 1937లో స్థాపించారు. ఇందులోని 2 ఆసుపత్రులు, 3 పాఠశాలలు, 2 కాలేజీలు నేటికి స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి. 1943లో దుర్గాబాయి ఆంధ్ర మహిళ అనే పేరుతో ఒక మాసపత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాన్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దాని పేరు విజయదుర్గగా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లో ప్రచురించారు. లక్ష్మి అనే నవల సీరియల్గా ప్రచురించారు. చిన్నతనం నుంచి శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్ర మహిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్చంద్ కథలను తెలుగులోకి అనువదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1971లో ఆమె వయోజన విద్యాప్రాప్తికి చేసిన ఎనలేని కృషికి గాను నెహ్రూ లిటరీ అవార్డును అందుకున్నారు. అవే కాకుండా ప్రపంచ శాంతి బహుమతిని, పాల్ జీ హౌస్ మ్యాన్ బహుమతులను కూడా ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్తో సత్కరించింది. కాగా పద్మభూషణ్ అందుకున్న తొలి తెలుగు మహిళగా కూడా దుర్గాబాయి రికార్డుకెక్కారు. బ్రిటిషు అధికారులచే ఆడసింహంగా అభివర్ణించబడ్డ ధీర వనితగా తనను తాను సంఘానికి సమర్పించుకున్న పూజనీయ వ్యక్తిగా, చైతన్య సేవా శ్రవంతిగా అందరి నోటా కీర్తించబడ్డారు దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయి భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ యొక్క అనుచరురాలిగా ఉన్నారు. ఈమె ఎప్పుడూ ఆభరణాలు లేదా సౌందర్య సాధనలు ధరించలేదు మరియు ఆమె సత్యాగ్రహి. ఆమె శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో గాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహ కార్యకలాపాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సంస్కర్త. ఉద్యమంలో మహిళా సత్యాగ్రహీలను నిర్వహించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. బ్రిటిషు అధికారులు ఆమెను 1930 మరియు 1933 మధ్య 3 సార్లు జైలులో పెట్టారు. జైలు నుండి విడుదలైన తరువాత దుర్గాబాయి తన చదువును కొనసాగించింది. ఆమె 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో బిఏ మరియు ఎంఏ పూర్తి చేసింది. ఆమె 1942లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టా పొందింది మరియు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేయడం ప్రారంభించింది. దుర్గాబాయి బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ అధ్యక్షురాలు. ఆ హోదాలో ఆమె అంధుల కోసం పాఠశాల, హాస్టల్ మరియు లైట్ ఇంజనీరింగ్ వర్క్షాప్లు ఏర్పాటు చేసింది. దుర్గాబాయి భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు. రాజ్యాంగ పరిషత్లో చైర్మన్ల ప్యానెళ్లలో ఉన్న ఏకైక మహిళ ఆవిడ. ఆమె అనేక సాంఘిక సంక్షేమ చట్టాల అమలులో కీలక పాత్ర పోషించింది. ఆమె 1952లో పార్లమెంటుకు ఎన్నిక కావటంలో విఫలమయ్యారు. తరువాత ప్లానింగ్ కమిషన్ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. ఆ పాత్రలో ఆమె సామాజిక సంక్షేమంపై జాతీయ విధానానికి మద్దతునిచ్చింది. ఈ విధానం ఫలితంగా 1953లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయబడింది. బోర్డు మొదటి చైర్పర్సన్గా నిరుపేద స్త్రీలు, పిల్లల విద్య, శిక్షణ మరియు పునరావాసం కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను నిర్వహించడానికి ఆమె పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలను సమీకరించింది మరియు 1953లో చైనా పర్యటనలో అధ్యయనం చేసిన తరువాత ప్రత్యేక కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆమె ఈ ఆలోచన జస్టిస్ ఎంసి చాగ్లా మరియు జస్టిస్ పిబి గజేంద్ర గడ్కర్తో బాంబే హైకోర్టులో చర్చించారు. జవహర్లాల్ నెహ్రూతో మహిళా ఉద్యమం మరియు సంస్థల నుండి కుటుంబ విషయాలలో మహిళలకు సత్వర న్యాయం కోసం ఇలాంటి డిమాండ్లతో ఫ్యామిలీ కోర్టుల చట్టం 1983లో రూపొందించబడింది. ఆమె 1958లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ మొదటి చైర్పర్సన్గా నియమించబడ్డారు. 1959లో కమిటీ కొన్ని సిఫార్సులను సమర్పించింది. అవి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి, కేంద్ర విద్యాశాఖలో మహిళా విద్యాశాఖను ఏర్పాటు చేయాలి, బాలికల సరైన విద్య కోసం ప్రతి రాష్ట్రంలో మహిళా విద్యా డైరెక్టర్ను నియమించాలి, ఉన్నత స్థాయి విద్యలో సహ విద్యను సరిగ్గా స్వీకరించాలి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బాలికల విద్య కోసం
ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట

0: మొత్తాన్ని పేర్కొనాలి. అభివృద్ధిలో మొదటి దశలో బాలికలకు 8వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలి. బాలికలకు ఆప్షనల్ సబ్జెక్టులు ఎంపికలో సౌకర్యం కల్పించాలి. బాలికలకు ఉదారవాద ప్రతిపాదికన శిక్షణ సౌకర్యాలు కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యకు తగిన ప్రోత్సాహం అందించాలి. వీరికి వివిధ సర్వీసులలో పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించాలి. వయోజన మహిళల విద్య అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను సరిగ్గా ప్రారంభించబడాలి మరియు ప్రోత్సహించబడాలి. ఆమె వారసత్వాన్ని స్మరించుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం దాని మహిళా అధ్యయన విభాగానికి డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అని పేరు పెట్టారు. 1963లో వరల్డ్ ఫుడ్ కాంగ్రెస్కు భారత ప్రతినిధిగా బృందంలో సభ్యురాలిగా ఆమె వాషింగ్టన్ డీసీకి పంపబడింది. ఆ తరువాత దుర్గాబాయి మద్రాసు ప్రావిన్స్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్లో చైర్మన్ల ప్యానెళ్లలో ఉన్న ఏకైక మహిళ ఆమె. ఆమె భారతదేశం యొక్క జాతీయ భాషగా హిందీ మరియు ఉర్దూని ప్రతిపాదించింది. అయితే దక్షిణ భారతదేశంలో హిందీ కోసం బలమైన ప్రచారం గురించి భయాన్ని కూడా వ్యక్తం చేసింది. హిందీయేతర మాట్లాడే వారందరూ హిందీని స్వీకరించటానికి మరియు నేర్చుకోవటానికి వీలుగా 15 సంవత్సరాల యథాతథ స్థితిని ఆమె ప్రతిపాదించింది. దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి ఒక్క మాటలో చెప్పటం అనితర సాధ్యం. దేశ స్వాతంత్ర్యం కోసం మొక్కబోని ధైర్యంతో తన బాల్యం నుంచే పోరాడిన వీర వనిత. ఒక నిర్భయమైన స్వాతంత్ర్య సమరయోధురాలు. అటు స్వాతంత్ర్య సమరయోధంలో పాల్గొంటూనే ఇటు సామాజిక కార్యక్రమాలను తన భుజాన వేసుకుని మహిళాభ్యున్నతికి పాటుపడిన మహనీయురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణం లేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మన మధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు.
1: ఇంతవరకు మీరు రచయిత్రి, మహిళా స్ఫూర్తిదాత దుర్గాబాయి దేశ్ముఖ్ కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు చిత్రగీతం విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం వింటారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
2: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
3: అక్షరాన్ని ఆరాధనగా
2: సాహిత్యాన్ని సాధనగా
3: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
2: విమల సాహితీ సమితి హైదరాబాద్.
4: ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి తురుమెల్ల కళ్యాణి గారి స్వీయ కవితలు వింటారు.
5: కవిత శీర్షిక: జననీ జన్మభూమి నీకు శిరసా నమామి. కాశ్మీరు లోయల కుంకుమ పువ్వులే నుదుట మెరయు సింధూరముగా, వినూత్న కాంతుల సర్వ కళలతో వెల్లి విరియు సుభాషిణిగా, 64 కళల నిలయమై యసముగాంచురస రూపిణిగా, వెల్లి విరియు స్వతంత్ర భారతావని, అనవరతం మముని సేవలో తరించని, భారతీయులుగా పుట్టడం ఈ జన్మలో మాకు లభించిన వరం. అందుకేనేమో పలుకుతోంది మా నరనరం, మనోవాక్కాయ కర్మేణ వందే మాతరం. ఇది శతాధిక కోట్ల గొంతుకల సమైక్యతా స్వరం. శిరస్సు వంచి చేస్తున్నాం తల్లి నీకు మనఃపూర్వక నమస్కారం. నీ బిడ్డలు ఎగురవేయు విజయ బావుటాలు, ఎగసి పడుతున్న యువతరపు ఆశయార్ణవ కెరటాలు, సాధించి పెడుతున్నా ఎన్నో లక్ష లక్షల లక్ష్యాలు. ఇదంతా నీచలువేనమ్మా, వీరంతా నీ కీర్తి కిరీటంలో కలికితురాయిలు. కవిత శీర్షిక: అవును కలం నా గళం, అవును కలం నా గళం నా బలం, కలం నా తోడున్నంతకాలం నా మనసు నిశ్చలం. నాకైతే నా భావాలు నా మనసుతో రమించిన ప్రతిసారి కలం ఎంతగానో మురుస్తుంది. విచిత్రమేమంటే నాలో పలికే నవరస భావాలు నాకు ఒక్కోసారి భారాన్ని కలిగించినా కవన జగతిన కమ్మని కవితలుగా వెలుగొందుతాయి. నా బాధ సైతం భావుకత్వం పంచి కవన విపంచిని నిలిచి ఇతరులకు మానసికానందం ఇస్తుంది నా కలం. ఒక కవయిత్రికి ఇంతకన్నా కావాల్సిందేముంది? కలమే నా బలం, కలమే నా గళం సకలం. నా సాహిత్య ప్రయాణంలో నా వెన్ను తడుతూ నా కళాన్ని ప్రోత్సహిస్తున్న ఎల్లరకు నా కళాభివందనం. కవిత శీర్షిక: మనుషుల్లా బతుకుదాం. చలనం లేని రాయి రప్పలా, ఎదుగు బొదుగు లేని నూతిలోని కప్పలా, స్వార్థపు గుంట నక్కలా, సాటివాణ్ణి ఎదగనీయక విమర్శిస్తూ ఎలాగోలా బతికేద్దామా? ప్రకృతిలోని అణువణువు

అద్భుతమైన పాఠాన్ని నేర్పునని గుర్తించి బాధ్యతలను గుర్తెరిగి బాహుబలిలా మనుగడ సాగిద్దామా? కష్టాలొచ్చినా కృంగక తరువుల్లా స్థిరంగా ఎలాగైనా బ్రతికేద్దాం. కుళ్ళు కుతంత్రాలనే చీడ పీడలనెదుర్కొని మృత్యుంజయుల్లా బతికేద్దాం. ఎల్లరం మన ఎల్లలు ఎరిగి ఎడతగక శ్రమించి ఎదుటి జీవికి హాని తలపెట్టక స్వార్థం మరచి జీవిద్దాం. ప్రకృతి మన అవసరాల్ని తీర్చుటకు మాత్రమే ఉన్నదని గుర్తెరిగి అత్యాశల్ని అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకుని అన్యులను సైతం ఆశల మేడలను నిర్మించనిస్తూ బ్రతికేద్దాం. నిస్వార్థంగా తన నీటిని తాను త్రాగనట్లే నలుగురికి దాహం తీర్చే నదిలా, పలువురికి పనికొచ్చే నిఖార్సైన మనిషిలా బతికేద్దాం. అలసత్వం వీడి నిత్య చైతన్య స్ఫూర్తితో భావి భారత నిర్మాణ దిశగా అడుగులు వేస్తూ జన్మకు సార్థకత చేకూరేలా చేవతో బతికేద్దాం. కులమతాల స్వార్థం మాని జాతికి సేవ చేస్తూ నిస్వార్థంగా నీతి నిజాయితీలతో మనుషుల్లా మానవత్వంతో బతుకుదాం. కవిత శీర్షిక ఎదురుచూపు. దిక్కులన్నీ తడిసి ముద్దవుతుంటే నా మనసు మాత్రం మబ్బుల మధ్య నీ వెలుగును వెతుకుతోంది. నిన్ను తలచి గడిచిన ప్రతిక్షణం నడిచేది గడియారం కాదు, నా హృదయ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. దారిలో అడుగులు విన్నా నీవని, గాలి తాకినా నీ స్పర్శనేనని భ్రమశాను. ఓ చినుకులో నీ చూపు మెరిసిందేమోనని, ఓ పాటలో నీ నాదం దాగుందేమోనని వెతుకుతూనే ఉన్నాను. ప్రతి సాయంత్రం నా ఇంటి కిటికీ వెంబడి కూర్చుని నీ ఊహల వెలుతురు తగులుతుంటే నా ఆశలు నెరవేరుతాయన్న నమ్మకం నాది. నీవు రాకపోయినా నీ ఊహల్లోనే నేను బ్రతుకుతున్నాను. నీ సన్నిధి కోసం ఈ నిసీధిలో నీకై ఎదురుచూపు. ఆ చూపు నిన్ను కలవలేదనే వేదన కాదు, నీవు లేని సమయంలోనూ నీతోనే జీవిస్తున్నాననే మధుర భావన. కవిత శీర్షిక ఎద చెప్పని సొద. ఎదలోన దాగున్న కథలు ఎన్నో, ఎద పలికిన నిర్వేద వేదనలెన్నో. పలికితే పగిలేననే భయంతో మౌనమనే ముసుగులో సొదలు దాచుకుని అవసరాలు అడగకుండా ఆశల్ని అణచుకొని మౌనమే మనఃకవచమై నిశ్శబ్దమే వచనమై మనసు సొదల్ని తట్టుకోలేక పలకలేకపోతూ ఎప్పుడు ఎక్కడా ఎవరితోనైనా ఆ సొద ఒక్కసారైనా చెప్పచ్చా? మనసు తేలిక పడగలదా? లేదా ఈ సొదతోనే జీవించాలా నిరంతరం? తన గుండె భారమై తన జీవం వెలితిగా ఎదచెప్పని సొద కదిలించే కవితలా మారుతుంది. మాటలకే దూరమైన మనసులోని మధుర గీతమది. చెప్పలేని జ్వాలలు, గుండెలో దాగిన గాయాలు, తెరచిన కళ్లల్లో తడి నిట్టూర్పుల మాటల సడి. ప్రతి ఊపిరి కబుర్లు చెప్పినా సంతోషం దొరకని రాత్రి, సమాధానాల వెతుకులాటలో సొంతమే దూరమైన రోదన. ఎద చెప్పని సొదయిది అర్థం కాని ఊహలతో కలబడి మనసునే ప్రశ్నించే క్షణమది. సమాధానం దొరికితే జీవితానికే గమ్యమది. కవిత శీర్షిక కోరికలే గుర్రాలైతే. కోరికలే గుర్రాలైన వేళ ఆగదుగా ఈ జగాన మృత్యుహేళ. పెట్టేను లోకాన అత్యాశాపరులనే నక్కలు ఊళ. ప్రతి మనిషి ఏదో ఒక సమయాన తన తలపుల అశ్వం పరుగులెత్తు అంతులేని అంబరాన. మనిషి ఆశకు అంతేది, తలంపుల అశ్వానికి వేయకుంటే కళ్ళం. చివరకు మిగిలేది ఏది? నీ అంతే. అంతేగా అంతేగా మన జీవితాన ఫన్ను ఫ్రస్ట్రేషను, పగలు రాత్రుల వలె సుఖదుఖాల కాంబినేషను. కలలు కనడం తప్పు కాదని చెప్పిన కలాం పగటి కలలు కని కాకు వాటికి గులాం. కన్న కలలు సాకారానికి కృషి చేస్తే చేస్తుంది లోకం నీకు సలాం. ఏదేమైనా కోర్కెలు గుర్రాలైతే, బంధాల బంధాలు ముక్కలైతే మానవ మనుగడ అంతంతే. ప్రేమాభిమానాలు బొందబెట్టుడంతే, మానవత్వం మంట కలిసేనంతే. కాబట్టి ఓ మనిషి, నీ తలంపుల అశ్వాన్ని ఎగరని, కాని దాని కళ్ళాన్ని నీ అదుపులోనే ఉండని, శ్రమతోనే విజయదుందుభి మ్రోగని. కవిత శీర్షిక సమాజం చంపిన గురువు. గురువు గుణములు నేర్పే తేజస్వి, చీకటిలో జ్ఞానదీపం వెలిగించే మహనీయుడు, దిశానిర్దేశం చేసి గమ్యం చూపే మార్గదర్శి, నీతిని నెరపే సమాజపు ప్రగతి బాటరి. ఒకప్పుడు గురువు మాట చట్టమై తను చెప్పిన దారిలో సృష్టి వెలిగేది. శ్రమతో నేర్పిన విద్యకు గౌరవమై తన ప్రతి స్పర్శలో పాఠం దాగేది. కానీ కాలం తిరిగింది, తరం మారింది.

0: గురువుకు విలువ తగ్గి సభ్యత దారి తప్పి స్వేచ్ఛ పేరిట తాండవం చేస్తోంది. గురువు చేతిలోని బెత్తం లాక్కుని తన మార్గదర్శకత్వాన్ని తాకట్టు పెట్టి సమాజం గురువునే మోసం చేసింది. తన నేర్పును నీరుగార్చి తుత్తునీయులు చేసి వదిలేసింది. ఇవాళ విద్య నిలుస్తోంది కేవలం పుస్తకాల శబ్దంలో. గురువు విలువ కాస్తా కోల్పోయి వెలుగుతోంది నిశ్శబ్దంలో. గురువు చేతిలోని కర్ర కోల్పోయి సమాజమే తనను తానే చంపుకుంటోందని గమనించట్లే. అయినా మీరు హత్య చేయడం కాదులే, గురువు ఎప్పుడో చచ్చిపోయాడు. మీ పిల్లలపై మీరు చూపే అతి గారాభానికి బలై గద్దించిన పాపానికి మీడియా ముందు ముద్దాయై నైతికతకు ఉరిశిక్ష వేయించుకుని ఏనాడో చనిపోయాడు. అనవసర ఆక్షేపణలతో, లైంగిక వేధింపుల నెపాలతో, బిడ్డల్లాంటి పిల్లల ముందు మాటల ఎన్కౌంటర్లో ఏనాడో మరణించాడు. దొడ్డ మనసుతో చిన్నారుల పాలిటి అన్నపూర్ణలా మారి ఘంటంతో తప్పులు దిద్దడమే కాక గరిటెతో గుంభనంగా వడ్డిస్తుంటే కర్మకాలి కల్తీ ఆహారం వంకతో కాలి మసైపోయాడెప్పుడో. పాఠాలు చెప్పే పంతుల్ని పాయిఖానా శుభ్రతలో సైతం నిందితుణ్ణి చేసి నిందల నైట్రోజన్తో చంపేశారేనాడో. ఆశయాల పంటలు పండించగల రైతుని విద్యా సుగంధ విరులను ఇచ్చే జీవన వృక్షాన్ని, తన సిద్ధాంతాలతో జ్ఞానసేద్యం చేసే నిత్య కృషీవలుణ్ణి విలువలు లేని సభ్య సమాజం నిలువున నరికేసింది. తన ఆలోచనల జీవన సత్యాల ఫలాలను భావి భారత పౌరులకు పూర్తిగా అందించకుండానే, అతని కళలను కుంచెతో శిల్పంగా చెక్కకుండానే అవమానపు ఖడ్గంతో నిలువునా ఖండించింది సభ్య సమాజం. పుస్తకాల తాలూకు పాఠాలే కాక నీతులు చెప్పి జీవితాల్లో వెలుగులు నింపే గురువుని మౌనంగా మట్టుపెట్టింది నేటి నాగరిక సమాజం. గౌరవం, శిష్య నిబద్ధత, ఆదరణలలో ఎదిగిన బంధం నేడు చిన్న ఆగ్రహపు మాటలకే అగాధంలోకి నెట్టివేయబడుతోంది. అధికారం ముసుగులో అజ్ఞానం సుపారీ తీసుకుని తల్లిదండ్రుల అతి కోర్కెల చీకటి కొట్లో గురువు కిడ్నాప్కి గురై అంతం చేయబడ్డాడు. మితిమీరిన బాధ్యతలు గురువు బతుకును భారంగా చేసి గుండెను బరువెక్కించి హార్ట్అటాక్కి గురి చేశాయి. నందనవనం లాంటి పాఠశాల గోడలు బీటలు వారాయి. మాటల్లో ఆదర్శాలు, మానవతను ప్రదర్శించే సమాజం గురువుకు గౌరవం ఇవ్వడం ఎప్పుడో మరిచిపోయి మాటల తూటాలతో మర్డర్ చేసి పారేసింది. గురువు చేతిలో బెత్తం లాక్కుని పొత్తం నుండి పిల్లాడిని దూరంగా లాక్కెళ్తూ చిత్తం అంతా మీడియా చెత్త ఎక్కించుకుంటుంటే వాడిని బాగు చేయలేకపోతున్నాననే మనోవేదనతో గురువెప్పుడో చనిపోయాడు. అయినా గురువా, నీవు చనిపోవడం ఇష్టం లేకున్నా నీవు గరిపే విలువలు ఆ సమాజానికి అవసరం లేనప్పుడు, నీ ఉనికే ప్రశ్నార్థకమవుతున్నప్పుడు బలవన్ మరణానికి పాల్పడక తప్పదు. అయినా నీకు కాదు, నీ ఆదర్శాలకు మరణమే శరణ్యం. అయినా నేటి సమాజానికి కావాల్సింది విలువలు మట్టిగడ్డలు కాదయ్యా, వారి పిల్లలు కావాలి ర్యాంకుల బ్యాంకులు. ఓ సమాజమా, పునఃస్మరించు సత్యాన్ని. గురువుల చేతులకు నిబంధనల బేడీలు వేసి మానసికంగా మరణించిన గురువులు పెట్టే ఆత్మఘోషను ఒక్కసారి ఆలకించు, తర్వాత నీ ఇష్టం. ఆనక ఆనకు సుమీ, సమాజ వ్యవస్థ అంతా లోపభూయిష్టం. లేకుంటే ఓ పని చెయ్యి, కాస్త నెయ్యి కొన్ని గంధపు చెక్కలు కలుపుతూ వెలిగించు జ్ఞానం నైతికలకు కాష్టం. కవితా శీర్షిక మాతృత్వం. సృష్టిలోనే తీయనిదిరా అమ్మదనం, అనుభవిస్తే తెలియను ఆ కమ్మదనం. అమ్మేగా కనగలదు తన సాటి అమ్మను, బిడ్డలను అలరించ చేసుకుంటుంది తనను తాను బొమ్మను. అమృతంలో ముంచి తీయబడిన అక్షరం ఆ, దానికి మమకారమనే ప్రాకారాన్ని జోడిస్తే అవుతుందిగా అమ్మ. మాతృత్వానికి లేవు కులమతాల గంతలు, ఉండవు పేదా ధనిక వంతలు. అమ్మ అవగానే వేస్తాయి జంతువులు సైతం గెంతులు. కనడం మాత్రమే కాదు తల్లి కర్తవ్యం, రాయాలి పిల్లల బంగారు భవితవ్యం. ఎలా మార్చగలం పిల్లల భవితవ్యం రసరమ్యం? పెంపకంలోనే, బాధ్యత నిర్వర్తించడంలోనే. తేడా జరిగితే సమాజం నరకంలోనే. రాముడిని రావణుణ్ణి కన్నది అమ్మే, ఒకరి వల్ల మోదం మరొకరి వల్ల ఖేదం. కనుకనే జరగకుండా సమాజానికి ప్రమాదం, కావాలి తల్లి పెంపకం జనామోదం, కలిగించాలి ప్రజకు ప్రమోదం. అట్టి బాధ్యతాయుత మాతృమూర్తులకు నా అక్షరాభివాదం. ప్రతి తల్లి తన బిడ్డను విలువలతో పెంచితే వృద్ధాశ్రమాల గతి అధోగతే.
1: మీరింతవరకు శ్రీమతి తురుమెల్ల కళ్యాణి గారి స్వీయ కవిత

0: విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
1: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
0: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
1: అక్షరాన్ని ఆరాధనగా,
0: సాహిత్యాన్ని సాధనగా,
1: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
0: విమల సాహితీ సమితి హైదరాబాద్.
2: మీరింతవరకు సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: క్రీడాలోకం క్రీడా సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వినండి క్రీడా సమీక్ష. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. క్రీడాలోకం ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
3: భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టుల్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సోమవారం ముగిసిన ఏకైక టెస్టులో భారత్ 270 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ మహిళలను చిత్తుగా ఓడించింది. ఈ పోరులో ఆదివారమే భారత్ గెలుపు దాదాపు ఖాయం కాగా మ్యాచ్ చివరి రోజు లాంఛనం పూర్తి అయింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 6 వికెట్లకు 130 రన్లతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ 2 ఇన్నింగ్స్లో 62.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. 22.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ మరో 56 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ మొదలైన 3వ ఓవర్లోనే ఎమీ జోన్స్ 80 బంతుల్లో 54 రన్స్ చేయగా సోఫీ ఎకెల్స్టోన్ 66 బంతుల్లో 50 రన్స్ చేశారు. భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు 4 వికెట్లు దక్కగా సయాలి సద్గరే, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలా 2 వికెట్లు తీశారు. మొత్తం 91 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన క్రాంతి గౌడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్ గడ్డపై టీ20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శనతో సెమీస్ చేరడంలో విఫలమై హర్మన్ ప్రీత్ కౌర్ బృందం ఇప్పుడు టెస్టులో ఘన విజయంతో సంతృప్తిగా పర్యటనను ముగించింది. మరోవైపు సుదీర్ఘకాలం ఇంగ్లండ్ మహిళల క్రికెట్కు చుక్కానిలా నిలిచిన ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ట్యామీ బ్యూమాంట్, హీథర్ నైట్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నేపాల్లో జరిగిన సౌత్ ఏషియన్ రాక్ బాల్ టోర్నమెంట్లో భారత జట్టు సభ్యుడిగా స్వర్ణ పథకం సాధించిన తెలంగాణ క్రీడాకారుడు గోపాల్ యాదవ్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఎంఎల్ఆర్ఐటి విద్యాసంస్థ ఫౌండర్ సెక్రటరీ మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పూడూరు గ్రామానికి చెందిన గోపాల్ విజయం దేశానికి సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. గోపాల్ క్రీడా ప్రతిభను గుర్తించి ఎంఎల్ఆర్ఐటీలో 2017-2019 బ్యాచ్ ఎంబీఏలో అతనికి స్పోర్ట్స్ కోటాలో ఉచిత విద్యను అందించినట్టు ఈ సందర్భంగా తెలిపారు. తమ సంస్థ తరఫున ఏటా దాదాపుగా 1.5 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అర్హులైన క్రీడాకారులకు అందిస్తూ ఉచిత విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. తమ సంస్థలో స్పోర్ట్స్ కోటాలో ఎంబీఏ పూర్తి చేసిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ చరీన్ విజయాలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అత్యాధునిక వసతులతో హైదరాబాద్ గచ్చిబౌలిలో

82 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచస్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2028 డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో కలిసి గురువారం గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ను ప్రారంభించడంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు. వచ్చే నవంబర్లో ఖేలో ఇండియా పోటీలను నిర్వహించడమే కాకుండా 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని భారత్ భావిస్తున్న నేపథ్యంలో అందుకు తెలంగాణ వేదిక కావాలన్నారు. ఈ సందర్భంగా 6 క్రీడాకారులకు 7.15 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలను సీఎం అందజేశారు. షూటర్ ఈషాసింగ్కు 3.3 కోట్లు, పారా అథ్లెట్ దీప్తి జీవాంజీకి 50 లక్షలు, బదిర షూటర్ ధనుష్ శ్రీకాంత్కు 2.10 కోట్లు, బాక్సర్ నిఖత్ జరీన్కు 60 లక్షలతో పాటు తనిష్క్ నాయుడుకు 53.65 లక్షలు, సురభి భరద్వాజ్కు 10 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాల చెక్కులు అందించారు. ఆసియా కప్ అండర్-18 మహిళల బాస్కెట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ఏ తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 106-62 పాయింట్ల తేడాతో థాయిలాండ్ జట్టును ఓడించింది. ఈ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన జొన్నలగడ్డ విహారెడ్డి భారత జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తోంది. తెలంగాణకే చెందిన నేత్ర బిరుదవోలు, షాన్వి కొలిశెట్టి కూడా భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. థాయిలాండ్తో మ్యాచ్లో విహారెడ్డి 17 పాయింట్లతో భారత తరఫున టాప్ స్కోరర్గా నిలిచింది. నేత్ర 15 పాయింట్లు, అదితి సుబ్రహ్మణ్యన్ 15 పాయింట్లు సాధించగా షాన్వి 7 పాయింట్లు స్కోర్ చేసింది. మంగళవారం జరిగే 2 లీగ్ మ్యాచ్లో ఒమన్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. పదహారేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరాలని స్పెయిన్, జర్మనీ, బ్రెజిల్ జట్ల తర్వాత వరుసగా 3 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఫైనల్ చేరిన 3 జట్టుగా గుర్తింపు పొందాలని ఫ్రాన్స్ మంగళవారం తొలి సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యాయి. టైటిల్ ఫేవరెట్గా అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అజేయంగా సెమీఫైనల్కు దూసుకొచ్చింది. కెప్టెన్ ఎంబాపే 8 గోల్స్, డెంబెలే 5 గోల్స్, బార్కోలా 2 గోల్స్, డిజైర్ డూయి 1 గోల్ అద్భుత ఆటతీరుకు ప్రత్యర్థి జట్లు ఓటమి వైపు నిలవాల్సి వస్తోంది. మరోవైపు స్పెయిన్ కూడా ఓటమి లేకుండానే సెమీఫైనల్కు చేరుకుంది. ఫ్రాన్స్ మాదిరిగానే స్పెయిన్ ఏ ఇద్దరిది ఆటతీరుపైనే ఆధారపడడం లేదు. మికెల్ ఓయర్ జబాల్ 4 గోల్స్, మికెల్ మెరినో 2 గోల్స్, బయేనా 1 గోల్, రూయిజ్ 1 గోల్, పెడ్రో 1 గోల్, లమిన్ యమాల్ 1 గోల్ సమిష్టి ప్రదర్శనతో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ రేస్లోకి వచ్చింది. ముఖాముఖి పోరులో ఫ్రాన్స్పై స్పెయిన్దే పైచేయిగా ఉంది. 2 జట్లు ఇప్పటి వరకు 38 మ్యాచుల్లో తలపడ్డాయి. 18 మ్యాచుల్లో స్పెయిన్, 13 మ్యాచుల్లో ఫ్రాన్స్ గెలిచాయి. 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ప్రపంచకప్లో మాత్రం ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కసారే ప్రత్యర్థులుగా నిలిచాయి. 2006 ప్రపంచకప్ ప్రీక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్ను ఓడించింది. టీ20 సిరీస్ ప్రభావం మాపై ఉండదు. ఫార్మాట్ వేరు, జట్టు వేరు, లక్ష్యం వేరు, పూర్తిగా భిన్నమైన కొత్త తరహా వాతావరణం ఇక్కడ కనిపించనుంది అంటూ ఇంగ్లాండ్తో భారత్ వన్డే సిరీస్ ఆరంభానికి ముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో కలిపి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా 6 పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పోరుకు సిద్దమైంది. ఇక్కడైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి సిరీస్లో పైచేయి సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం జరుగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే టీ20ల కంటే ఈ ఫార్మాట్లో టీమిండియా ప్రదర్శన కీలకం కానుంది. భారత జట్టు తాము ఆడిన గత 6 వన్డే సిరీస్లలో 3 సిరీస్లు కోల్పోయింది. అయితే ఇంగ్లాండ్తో జరిగిన గత 5 వన్డేల్లోనూ భారత్ గెలవడం విశేషం. టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన ఇంగ్లాండ్ అదే ఊపుతో వన్డే సిరీస్పై కన్నేసింది. టీ20 టీంలో ఉన్న కెప్టెన్ బ్రూక్, ఆర్చర్, బెతెల్, బట్లర్, కరణ్, టంగ్, రషీద్, జాక్స్లు వన్డేల్లో కూడా జట్టును గెలిపించగల సమర్థులు. వీరందరితో పాటు సీనియర్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులో ఉండటం కూడా ఇంగ్లాండ్కు పెద్ద సానుకూల అంశం. అయితే జనవరిలో శ్రీలంకతో తలపడిన తర్వాత టీం ఒక వన్డే కూడా ఆడలేదు. దాంతో ఈ ఫార్మాట్లో సన్నద్ధత విషయంలో కొంత తడబాటు కనిపించింది. అయితే సొంతగడ్డపై సిరీస్ కాబట్టి ఇంగ్లాండ్ ఈ సవాల్ను

0: గమనించగలదు. 2024 నుండి ఆడిన 7 వన్డే సిరీస్లలో 5 ఓడిపోయిన ఇంగ్లండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. భారత ర్యాలీ రేసర్, హైదరాబాద్కు చెందిన పులిగిళ్ల నవీన్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. ఎఫ్ఐఏ ఆఫ్రికన్ ర్యాలీ ఛాంపియన్షిప్ 3 రౌండ్ రువాండా మౌంటైన్ గొరిల్లా ర్యాలీలో విజేతగా నిలిచాడు. సోమవారం ముగిసిన ఈ రేసులో భారత్కే చెందిన కో డ్రైవర్ మూసా షరీఫ్తో కలిసి టీమ్ డ్యూరాన్ రేసింగ్ తరఫున బరిలోకి దిగిన నవీన్ ARC 3 కేటగిరీలో ట్రోఫీ అందుకున్నాడు. ఫోర్డ్ ఫియాస్టా ర్యాలీ 3 కారుతో నవీన్ మూసా కఠినమైన గ్రావెల్ రోడ్లపై గంటకు 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లారు. మొత్తం 18 స్పెషల్ స్టేజులలో 12 చోట్ల విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 2:13:48 ర్యాలీని పూర్తి చేశారు. ఈ విజయంతో నవీన్ మూసా ARC 3 ఛాంపియన్షిప్ పట్టికలో 2 స్థానానికి చేరుకున్నారు. TG20 లీగ్ ఆరంభ టోర్నమెంట్ టైటిల్ను హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 6 వికెట్లతో అన్విత ఖమ్మం ఏసెస్పై గెలిచింది. తొలుత ఖమ్మం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మిక్కీ జైస్వాల్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 3 వికెట్ల నష్టానికి 26 పరుగుల స్కోరుతో ఖమ్మం కష్టాల్లో పడిన దశలో మిక్కీ హిమతేజ 4 వికెట్కు 94 రన్స్తో పరిస్థితిని చక్కదిద్దారు. చివర్లో విద్యానందరెడ్డి 20 పరుగులు నాటౌట్గా నిలిచి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. యశ్వీర్ 3, దేవ్ మెహతా, అజయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో హైదరాబాద్ 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 స్కోరు చేసి విజయం సాధించింది. అభిరథ్ 48, వైష్ణవరెడ్డి 41 నాటౌట్గా నిలవగా షణ్ముఖ్ 36, ప్రణవ్ 19 నాటౌట్గా రాణించారు.
1: మీరింతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈనాటి క్రీడాలోకం ఇంతటితో సమాప్తం.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ ప్రసారంలో 10:03 తెలంగాణలో సర్ SIR గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:03 ఈ కార్యక్రమం. పదకొండు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధితోనే యువత భవిత ప్రత్యేక కార్యక్రమం ప్రసారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా బీఓఐ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 779 పోస్టులు భర్తీ చేయనున్నారు. క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజీఎస్ గ్రేడ్ 2 677 ఖాళీలు, క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ గ్రేడ్ 3 61 ఖాళీలు, క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ గ్రేడ్ 4 41 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా సిఏ సిఎంఏ ఐసీడబ్ల్యూఏ సిఎస్ సిఎఫ్ఏ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి. బేసిక్ పే నెలకు ఎంఎంజీఎస్ గ్రేడ్ 2 పోస్టులకు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల జీతం శ్రేణి, ఎస్ఎంజీఎస్ గ్రేడ్ 4 పోస్టులకు 102,300 నుంచి 120,940 రూపాయల జీతం శ్రేణి, ఎంఎంజీఎస్ గ్రేడ్ 3 పోస్టులకు 85,920 రూపాయల నుంచి 105,280 రూపాయల జీతం శ్రేణి వీరికి లభిస్తుంది. ఆన్లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://bankofindia.bank.in https://bankofindia.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తులు పంపుకోవడానికి ఆఖరు తేదీ జూలై 20, 2026. మరొక ప్రకటన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఫుల్ టైమ్ ఒప్పంద ప్రాతిపదికన సైట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్ సివిల్లో 7 ఖాళీలు, కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో 1 పోస్టు ఖాళీగా ఉంది. సివిల్ ఎలక్ట్రికల్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ ఎంటెక్ లేదా తత్సమానమైన డిగ్రీ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా లెక్కలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయసు 40-65 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి నెలకు 240,000 నుంచి 310,000 రూపాయల జీతం శ్రేణి లభిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.rbi.org.in https://www.rbi.org.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 20, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు జమీర్ పాషా, ఇల్లందు నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఘర్షణ సినిమాలో నుంచి నీవే అమర స్వరమే అనే పాట కావాలి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నేను నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్. నాకు నచ్చిన పాట రావణుడే రాముడైతే చిత్రం నుంచి రవివర్మకే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు నచ్చిన పాట. నేను ఝాన్సీ, జురూర్పాడు మండలం, పాప్కొల నుండి. ఊహల గుసగుసలాడ చిత్రం నుండి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: నా పేరు పునం రమేష్, లక్షిందిపల్లి మండలం సీతారాంపురం. నాకు నచ్చిన పాట త్రిబలారు సినిమా నుంచి కొమ్మ ఉయ్యాల కొన్న జంపాల పాట.

0: பொபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிரால்கா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నుండి ఉర్తల రాముల్ని. నాకు నచ్చిన పాట స్వయంవరం నుండి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నా పేరు మారవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట ముత్యాల పల్లకి సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
2: నేను చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట భాగ్యచక్రం సినిమాలో కొండగాదు

0: ನಾ ಗುಂಡೆಲ್ಲದರಗೊಟ್ಟಿ ನಾವೇ ತಿನ್ನದಾನ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప్ అని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట స్వయంవరం సినిమా నుంచి, కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం.

0: గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాల్వంచ మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట మహాత్మా చిత్ర నుండి. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. మన జాతి పిత మహాత్మా గాంధీ గారి గురించి ఎంత గొప్పగా తెలియజేసాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందరికి నమస్కారం. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్. ఈరోజు నాకు నచ్చిన పాటలో నాగార్జున నటించిన చిత్రం నిర్ణయం. ఈ సినిమాలో మిల్ల మిల్ల మెరిసెని తారా నీ ప్రేమలా.

నా పేరు కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట జెంటిల్మెన్ సినిమాలో ఎస్ జానకి ఆలపించిన కొంటి దాండి కట్టుకు అన్న సాంగ్ ఈ పాట వినిపించండి. ఎస్ జానకి గారి మృతి పట్ల ఆమెకు అసురు నయనాలతో నివాళులు అర్పిస్తూ ఈ పాట మాకు వినిపించగలరు.

నా పేరు సంధ్యారాణి అండి, గాజులరాజం బస్తీ మాది కొత్తగూడెం. నాకు నచ్చిన పాట చిన్నారి స్నేహమా సినిమా నుండి, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథలాగి మార్చుకో. ప్రతి ఏజ్ లో స్నేహం అనేది అవసరం పడుతుంది.

చేపలగడ్డ గ్రామం నుండి షేక్ అయ్యూబ్ నాకు నచ్చిన పాట, పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మను పాడిన పాట, దోస్తు మేరా దోస్త్.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నుంచి, న్యామనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట జీవన పోరాటం నుంచి పాట, మరచిపోలేస్తమా

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ వారి

అద్దాల మేడ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చారు. సాహిత్యం అందించారు దాసరి నారాయణరావు వేటూరి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి. వినండి రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలోని విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ వారి అద్దాల మేడ చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

ఇంతవరకు మీరు ఏకచిత్రగానం శీర్షికన విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ వారి అద్దాల మేడ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చగా దాసరి నారాయణరావు సాహిత్యాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, హెచ్ జానకి ఆలపించారు. ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10:03 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి సమయం 10:03. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురూ పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085232 2324085359 ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకున్న సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం ఓటు హక్కు. ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించాలంటే ఓటరు జాబితా శాస్త్రీయంగా పూర్తి పారదర్శకతతో ఉండటం అత్యంత అవసరం. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మన తెలంగాణలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని స్పెషల్ జూన్ 25 నుంచి చేపడుతున్నారు. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారు, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఓటర్లకున్నాయి, ఓటర్లు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి, అభ్యంతరాలు, దరఖాస్తులు, పరిశీలన, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి అంశాల గురించి శ్రోతలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085329550923 ఈ నెంబర్కు కాల్ చేసి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. నమస్తే సార్, ముందుగా మీకు హృదయపూర్వక స్వాగతం సార్. సార్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ఏంటి సార్, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి?

0: దీని అవసరం ఎందుకు ఏర్పడింది ఇప్పుడు?
1: మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం గత నెల 25వ తారీఖు నుంచి మొదలైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే మన దేశంలో తీసుకుంటే 13 రాష్ట్రాల్లో పూర్తయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ముఖ్య ఉద్దేశం మన ఎన్నికల సంఘం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి అందులో శుద్ధి చేయడం అంటారు. అందులో డెడ్ ఓటర్స్, షిఫ్టెడ్, తర్వాత ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ విధంగా అన్నిటినీ పూర్తిగా పేర్లు తొలగించి దాన్ని ప్రక్షాళన చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పటికీ మొదలుపెట్టి 20 రోజులైంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఇప్పటికీ ఎనిమరేషన్ ఫార్మ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది.
0: సార్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఆర్ చేస్తున్నాం, స్పెషల్ సమ్మరీ రివిజన్, ఇప్పుడేమో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం, అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి సార్?
1: స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఎలక్టరల్ రోల్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాళ్ళం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే చేర్పులు ఎక్కువ ఉంటాయి, చేర్చుకోవడం, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు తీసుకోవడం అనేది దాని స్పెషల్ సమ్మరీ రివిజన్. అది పూర్తిగా ప్రక్షాళన అనేది కాదు, అది వేరే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే పూర్తి ప్రక్షాళన.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను అనితా బండారు అండి.
0: ఓకే,
2: ఉప్పల్ నుండి మాట్లాడుతున్నాను.
0: అయితే
2: మాకు సార్ గురించి ఫార్మ్స్ వచ్చాయండి మా అపార్ట్మెంట్ లో. లేడీస్ చాలా వరకు లేడీస్ వచ్చినాయి, జెంట్స్ రాలేదు.
0: ఓకే,
2: అయితే మీకు రాకుండా మీరు వెళ్ళి కనుక్కోవాలి అంటే మా హస్బెండ్ వెళ్ళాడు మొన్న, మొన్న వెళ్తే నిన్న రమ్మన్నారు, నిన్న వెళ్తే ఈ రోజు రమ్మన్నారు, మరి ఇట్లా సార్ ని ఒకసారి కనుక్కుందామని చేశాను.
1: ఓకే అండి, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. మీ పోలింగ్ స్టేషన్
2: అంటే మాది జిల్లా పరిషత్ స్కూల్ సార్, ఉప్పల్లో.
1: అదే మీ పోలింగ్ మీకు వచ్చింది కదా ఎనిమరేషన్ ఫార్మ్?
2: వచ్చింది సార్.
1: ఆ ఫార్మ్ పైన మీ పేరు, తర్వాత మీ ఫోటో అన్ని ఉంటాయి. దానిపైన బిఏలో యొక్క పేరు, బిఏలో నెంబర్ కూడా ఉంటుంది.
2: అవును సార్, నేను అదే అడిగాను. అయితే తనది వేరే వాళ్ళ దగ్గర ఉంది అని
1: చెప్పినారు సార్. బిఏలో అడగండి, ఫోన్ చేసి సూపర్వైజర్ ఎవరో ఆ సూపర్వైజర్ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మీరు
2: 346 సార్, ZPH.
1: పోలింగ్ స్టేషన్ నెంబర్ 346.
2: 346
1: నోట్ చేసుకున్నామండి, చెప్తాం మేము వాళ్ళకి తెలియపరుస్తాము. ఆ విధంగా వాళ్ళు అడ్రస్ చేస్తారండి మీ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ.
0: హలో, మీరు ఉంటున్నారు తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ గా ఉన్న చెన్నయ్య గారు మనతో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో అలాగే చెన్నయ్య గారితో మీరు మాట్లాడవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి.
3: మా సమస్య ఎలక్షన్ గురించి మాట్లాడాలి.
0: సార్ వింటున్నారు, మాట్లాడండి.
3: హలో, హలో సార్,
1: చెప్పండి చెప్పండి.
3: నమస్తే సార. నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి
3: సార్. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ ఇది మన ఫామ్ సబ్మిట్ చేసాం?
1: 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు లోపల ఫామ్, ఎన్యూమరేషన్ ఫామ్ పూరించి ఇవ్వాలండి.
3: ఈ నెల 24
1: సార్? 24.
3: అయితే ఇంకొక విషయం కాదు, ఈయన పట్టుకోవాల్సి ఏమన్నా సార్ రాష్ట్రీయ ఫామ్ లో?
1: ఎనిమరేషన్ ఫామ్ మీకు వచ్చిందో?
3: ఇవ్వలేదు సార్ మాకు.
1: మీ పక్క ఎవరికైనా వచ్చిందా? మీ పక్క నైబర్స్ కి ఎవరికైనా వచ్చిందా?
3: పక్క నుండి రావచ్చు, చూస్తాం, చూసి చెప్పండి.
1: సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క ఇది కాన్స్టిట్యున్సీ పేరు చెప్పండి.
3: అయితే ప్రస్తుతానికి సార్ ఇప్పుడు నేను
1: సరే మీ పోలింగ్ స్టేషన్ నంబరు

0: ఒక కాన్స్టిట్యున్సీ పేరు చెప్తే కన్సర్న్డ్ ఎవరైతే బీఏలో ఉన్నారో వాళ్ళకి తెలియపరిచి మీకు అందేట్టుగా చూస్తాం. అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకే సరే, థ్యాంక్ యూ.
1: హలో,
2: హలో సార్.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నల్గొండ జిల్లా దేవకొండ సార్ గారు మాట్లాడుతున్నాండి.
1: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది.
2: కట్ చేస్తున్నా.
1: చెప్పండి
2: మేడం. ఇప్పుడు మనము ఫామ్ నింపినప్పుడు చాలా మంది సవరణ చేయడం ఎట్లా?
0: మీరు రెండు ఫారంలు ఇచ్చారు కదమ్మా. మీకు రెండు ఫారంలు ఇచ్చిందంటే ఒక దాంట్లో ఫిల్ చేయండి తప్పులు సవరణలు దాంట్లో చేసుకుని, ఇంకో ఫామ్ లో నీట్ గా ఫిల్ చేసి అది బిఎల్ఓకి ఇచ్చేసేయండి.
2: అంటే మనకు ఎట్లా అది ఇస్తారు?
0: అదే, రెండు ఫారంలో రెండు ఫిల్ రెండిట్లోనూ నింపాలి మీరు. ఒకటి నింపిన ఫారము మీ సంతకము బిఎల్ఓ సంతకంతో మీకు ఇస్తారు, అదే అది అక్నాలెడ్జ్మెంట్. ఇంకొక ఫారము బిఎల్ఓ తీసుకెళ్తారు.
2: సరే సార్, ఎందుకంటే రెండు ఫారాలు ఒక ఫామ్ నింపిపోయి కొంచెం రాంగ్ వచ్చినాయి.

0: 2324085323295 నెంబర్కు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి సార్? ఏ దశలు ఉంటాయి?
1: ఎస్ఐఆర్ దశలో ఎనిమరేషన్ ఫేజ్ అనేది ఒకటి, తర్వాత ఇది నోటీస్ పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు పీరియడ్సే, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎనిమరేషన్ ఫేజ్ అయిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అనేది ఒక నెల, దాంతోపాటు నోటీస్ పీరియడ్ కూడా అది నెక్స్ట్ వస్తుంది. మూడు విడతలు
0: సార్. విడతల గురించి మళ్ళీ మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
2: సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు సంతోష్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సంతోష్ గారు.
2: సార్ గుడ్ మార్నింగ్. ఇది మనకి ఈ పిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారు సార్, మనకి అంటే ఎవ్రీ హౌస్ కి రావడం లేదు సార్. బేసికలీ వీ హ్యావ్ టు ఫాలో అప్ విత్ దెమ్ సార్ మల్టిపుల్ టైమ్స్. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే గానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి కాల్ చేస్తే ఇవాళ వస్తా, ఇవాళ రండి, రేపు రండి. ఎస్టర్డే నేను నిన్న ఆల్మోస్ట్ 10 times పిఎల్ఓ కాల్ చేశాము, ఆయన రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వకుండా బేసికలీ ఇంకోటి ఏంటంటే ఇవాళ మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ 5 votes ఉన్నాయి. సో 5 votes
1: సార్. బిఎల్ఓ నెంబరు, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని చెప్పండి, రాసుకుంటాం
2: సార్. నా సీరియల్ నెంబర్ 576 సార్. బిఎల్ఓ భరత్ అనే ఉంది నేమ్.
1: ఫోన్ నెంబర్ కూడా పక్కనే ఉంటుంది, భరత్ పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి.
2: 8639 3269 3269 3269 6953 6953.
1: ఓకే అండి. బిఎల్ఓ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంది? నెంబర్
2: పోలింగ్ స్టేషన్ నెంబర్
1: 136 136,
2: ఎన్టీపీఎస్ నిజాంపేట, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ.
1: కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నిజాంపేట. ఓకే, రాసుకున్నాండి, తెలియపరుస్తాం.
2: అంటే బేసికల్లీ ఏమవుతుందంటే సార్, మాకు నిజాంపేట్ లో 5 different ఇంట్లో సేమ్ ఫ్యామిలీస్ ఉన్న 5 different బిఎల్ఓస్ ఉన్నారు సార్. ఇట్స్ బికమింగ్ వెరీ, అంటే వాళ్ళు ఎవరు కూడా మనంతట మననే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఫార్మ్స్. ప్లస్ వాళ్ళు మేబీ, అంటే ఐ నో చాలా మంది ఉండడం వల్ల దే మే నాట్ కమ్, బట్ ఇప్పుడు కొంతమంది
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్తే, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ మౌలాలి మేడం. ఇప్పుడు మా అమ్మాయిలు ఇక్కడ ఒకరేమో హైదరాబాద్ మణికొండకు షిఫ్ట్ అయిపోయారు, తర్వాత ఒకరు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు పెళ్లిళ్ళ తర్వాత. అయితే ఇప్పుడు వాట్ ఈస్ ది ప్రొసీజర్? ఇప్పుడైతే ఇమ్మీడియట్ గా నేను ఇక్కడనే అప్లై చేశాను ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసి. కాకపోతే ఇప్పుడు హౌ టు చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా, వాట్ ఈస్ ది ప్రొసీజర్?
1: ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోయారు.
3: అవును సార్, ఒకరు కర్నూలుకి షిఫ్ట్ అయిపోయారు, ఒకరు మణికొండకు షిఫ్ట్ అయిపోయారు.
1: వాళ్ళ ఫార్మ్స్ మీ దగ్గరకు వచ్చాయి ఇప్పుడు?
3: లేదు, వాళ్ళ ఫార్మ్స్ లేదు. వాళ్ళ ఫార్మ్స్ ఇక్కడ లోకల్ గా ఉంటే ఆ లోకల్ గా నేను ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేసాను.
1: సబ్మిట్ చేసింది ఎందుకు? మీరు వాళ్ళు ఇక్కడ లేరు కదా.
3: అవును, మరి ఇప్పుడు అంటే
1: సబ్మిట్ చేసేసారా? సబ్మిట్ చేయబోతున్నారా? మీరు సబ్మిట్ చేయకపోతే వాళ్ళవి సబ్మిట్ చేయొద్దండి, వాపస్ తీసుకోండి. వాళ్ళు షిఫ్టెడ్ కింద రాసుకుంటారు. తర్వాత వాళ్ళు కర్నూలులో ఉన్నట్టయితే వాళ్ళు ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చు అక్కడ షిఫ్టెడ్. ఆగస్ట్ నెలలో వాళ్ళు కొత్తగా ఓటు నమోదు, కొత్తగా వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవచ్చు పేరు.
3: వాపస్ తీసుకుంటే
1: వాళ్ళ పేరు తీసేయడం జరుగుతుంది. ఓకే
3: సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.
0: హలో హలో
4: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు చంద్రశేఖర్ మేడం, నేను హైదరాబాద్ లోకల్ నుంచి మాట్లాడుతున్నాను. బిఎల్ఓ అనే వాళ్ళు ఫామ్ వాళ్ళు అందచేయాలా, లేదా ఓటర్ అనేవాడు వెళ్ళి వెతుక్కొని తెచ్చుకోవాలా మేడం?
1: మీరు బిఎల్ఓ వాళ్ళే ఇంటింటికి వచ్చి అందజేస్తారండి?
4: అందజేయట్లేదు సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే,
1: మీ పక్కన మీ బిఎల్ఓ నెంబర్ తెలుసా మీకు?
4: తెలుసండి, బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మరీ అడిగితే.
1: బిఎల్ఓ నెంబర్ చెప్పండి.
4: చాలా రూడ్ కదా.
1: బిఎల్ఓ ఫోన్ నెంబర్
4: వచ్చేసి 9100 82 82 46 46 80 80.
1: పేరు? అతని పేరు
4: గాలి సల్మాన్ వస్తుందండి ఇందులో. 61 జూబ్లీ

0: 61 తెలంగాణ.
1: జూబ్లీ 61 తెలంగాణ. సరేనండి చెప్తానండి, మేము చెప్తాం.
0: సార్ చాలా రూడ్ బిహేవ్ చేస్తున్నారండి. మేము అడిగి మేము వెళ్ళి ఫోన్ నెంబర్ ఆన్లైన్ లో చూసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్తే కూడా ఎవరు తీసుకెళ్లారంటే, తీసుకెళ్ళినప్పుడు నేను వేరే చోట చూశాను ఫోన్ నెంబర్ విత్ నేమ్ రాసుకుంటున్నారు. మేము మీకు ఇచ్చామా లేదా అనేది ఫామ్.
1: సరేనండి చెప్తానండి. ఓకే థ్యాంక్ యూ.
2: హలో హలో హలో సార్, ఇప్పుడు ఈ ఎన్యుమరేషన్ ఫారం పంపిణీ విధానం ఎలా జరుగుతుంది సార్? చాలా మంది ఇప్పుడు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా సార్, దీని ప్రొసీజర్ ఏంటి సార్?
1: ప్రతి ఒక్క బియోలోకి ఎన్యుమరేషన్ ఫార్మ్స్, వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఎన్యుమరేషన్ ఫార్మ్స్ కింద బియోలోకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలింగ్ స్టేషన్లో 1000 మంది ఓటర్స్ ఉంటే 1000+1000 2000 ఎన్యుమరేషన్ ఫార్మ్స్ బియోలో చేతిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరునికి 2 ఫారాల్స్ ఇస్తారు వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం బిఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ అర్బన్ పాకెట్స్లో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ హౌసెస్ ఎక్కడున్నాయి వెతికి పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల కొద్ది ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అర్బన్ పాకెట్స్లో. రూరల్లో ఇబ్బంది అనేది లేదు.
2: ఓకే సార్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మీ సమస్య ఏంటో. మీ రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కాల్ కట్ అవుతుంది.
1: నమస్తే రామచంద్ర గారు, చెప్పండి.
3: నాది ఓటర్ లిస్ట్ మా కుటుంబం ఇంట్లో అందరి వచ్చినాయి సార్, నాది మాత్రం ఫారం రాలే. అయితే అద్వారా కేసిన ఉన్నది ఓటర్ది, దాన్ని పెట్ట కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటారు. అది కాదు, 2002 వేసిందే కావాలి. ఇది అందులో
1: కాదు, మీకు ఎన్యుమరేషన్ ఫామ్ అనేది వచ్చిందా లేదా? మీకు
3: ఫామ్ రాలేదు సార్. అసలే
1: ఫామ్ మీకు రాలేదు?
3: మా ఇంట్లో అందరికి వచ్చినాయి, ఇంటి పక్క వచ్చినాయి, అందరికి వచ్చినాయి.
1: మీకు 2024లో ఓటు వేశారా మీరు?
3: 24లో వేసిన. ఇప్పుడు
1: పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఓటు వేశారా?
3: వేసినాం సార్.
1: మీకు రాలేదంటే మీరు ఏమైనా షిఫ్ట్ అయి ఉంటారు వేరే చోటకి, ఏమైనా షిఫ్ట్ అయి ఉంటే మీకు ఫారం రాకపోయి ఉండొచ్చు.
3: లేదు మాకు ఓన్ ఇల్లే, అందులోనే ఉన్నాం అందరం. మరి అందరి వచ్చినాయి సార్, మా కొడుకులే కూడా.
1: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి.
3: పోలింగ్ స్టేషన్ అంటే మేము స్కూల్లో ఇస్తాము.
2: మీ ఊరి పేరు చెప్పండి.
3: కాశీబుగ్గ వరంగల్, మేము నరేంద్ర స్కూల్లో ఇస్తాం, ఈస్ట్ మాది కాశీబుగ్గ.
1: కాశీబుగ్గ
3: కాశీబుగ్గ
1: వరంగల్. మీ ఇంట్లో వేరే వాళ్ళకి వచ్చాయి కాబట్టి అందులో చూడండి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏది, ఆ నెంబర్ చూసి చెప్పండి.
2: ఓకే ఓకే అండి. మీరు లేకపోతే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950, దానికి కాల్ చేసి కూడా చెప్పొచ్చు అండి. 1950 ఎనీ వర్కింగ్ అవర్, మీరు పొద్దున్న 10 నుండి 5 వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి కాల్ చేస్తే కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళకి చెప్పండి.
3: ఒక నిమిషం. 1950. ఓకే మేడం.
2: ఓకే. హలో
4: సార్. నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: ఉపేంద్ర ఠాకూర్ మేడం, మహబూబ్ నగర్.
1: చెప్పండి ఠాకూర్ గారు.
4: సార్ నమస్తే.
1: చెప్పండి.
4: నేను 1961 లో పుట్టానండి. అయితే నాకు 2002 ఓటర్ లిస్ట్ లో లిస్ట్ లో మొత్తం ఎక్కడ పేరు లేదు సార్. మా తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు, మా తల్లిదండ్రులు కూడా 2002 కంటే ముందే చనిపోయారు. ఇప్పుడు నేను సింగల్ సార్, ఎట్లా అప్లై చేయాలి సార్? అది అప్లై చేయడానికి రాదు అంటున్నా సార్, ఎట్లా అని.
1: లేదు, మీరు మీకు ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందా?
4: ఫామ్ వచ్చింది సార్.
1: ఫామ్ వచ్చినట్టయితే పైన రెండు బాక్సులు, కింద ఒక బాక్స్ ఉంటుంది. పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ లో పేరు, ఇప్పుడు ఓటర్ డీటెయిల్స్ మొత్తం నింపేసాయండి మీరు, చాలు సరిపోతుంది.
4: అదే
1: తీసుకుంటారు, రెండు బాక్సులు ఖాళీ పెట్టండి, కింద బాక్స్ లో మీకు ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ మొత్తం పెట్టేసి మీ సంతకం పెట్టి ఇచ్చేయచ్చండి మీరు. చెల్లుతుందండి.
4: థ్యాంక్
1: యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం మాది వరంగల్ కాశీపుగ్గ మేడం.
2: ఓకే.

0: మేడం, మేము కాశ్మీర్లో మాకు రెమ్యూనరేషన్ ఫామ్ రాలేదు మేడం.
1: పోలింగ్ స్టేషన్ ఏదో మరి
0: అయితే మాకు అయితే నేను
1: మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. కాశీబుగ్గాలో
0: పోలింగ్ స్టేషన్ నెంబర్ మీదే ఒక్క నిమిషం. అయితే నేను ఇక్కడ వేరే ఏరియా నుంచి వచ్చాను సార్, కొత్తవాడ అని ఇక్కడ అక్కడ నుండి వచ్చిన. అక్కడ కూడా వచ్చింది ఫామ్.
1: మీకు అక్కడ వచ్చింది ఆ ఫామ్?
0: అక్కడ వచ్చింది, అయితే ఇక్కడ రాలేదు. నేను ఉండేది ఇక్కడ ప్రాపర్లీ, ఇక్కడ కాశీబుగ్గాలో ఉంటాను.
1: సరే, మీకు అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదంటే మీరు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోలేదు, చేసుకోలేదు కాబట్టి అక్కడికే వస్తుంది.
0: అయితే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అక్కడ ఈ ఫామ్ నింపి ఇచ్చేసాను సార్.
1: చాలు చాలు.
0: ఇచ్చేసిన తర్వాత నిన్న మా మిస్సెస్ దిగిన ఇక్కడ కాశీబుగ్గాలో యూనిట్ పోతే ఇక్కడ నా రెమెండెన్స్ ఫామ్ మళ్ళీ ఇక్కడ కూడా పడ్డది. నాకు
1: రెండు చోట్ల ఉందా మీకు?
0: రెండు చోట్ల వచ్చింది సార్ నాకు.
1: రెండు చోట్ల ఓట్ పెట్టుకోకూడదు, ఒక చోట మాత్రమే నింపి ఇవ్వండి, రెండో చోట ఇవ్వకూడదు. ఇంతకుముందు ఇచ్చిన
0: ఇవ్వలేదు సార్. అయితే కాకపోతే ఇక్కడ కాశీబుగ్గా షిఫ్ట్ కావాలి సార్. అది నేను ఇప్పుడు ఆటనగర్ ఇచ్చాను సార్. నేను
1: ఇప్పుడు మీకు రెండు చోట్ల వచ్చాయంటున్నారు కదా, ఏదో ఒక్క చోట మాత్రమే నింపి ఇవ్వండి. ఓకే,
0: అదే ఇప్పుడైతే ఒక్క చోటే నింపించాను సార్. కాకపోతే ఇక్కడికి మారాలంటే ఎట్లా సార్?
1: ఇప్పుడు మార్చుకోవడానికి వీలు లేదు, తర్వాత మార్చుకోవచ్చు. ఆగస్ట్ నెలలో ఒక చోట నింపించారు కాబట్టి అది వదిలేయండి, ఇప్పుడు అది దాని వరకు ఉంటుంది. ఇప్పుడు మా ఇక్కడికి మార్చుకోవాలంటే ఆగస్ట్ నెలలో మళ్ళీ ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఫామ్ 6, ఫామ్ 8, ఫామ్ 8. ఓకే
0: ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, రవి అండి, వనస్థలిపురం నుంచి.
1: చెప్పండి రవి గారు.
3: గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ లో ఫిల్అప్ చేశామండి 2026. ఎక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయ్యింది, అది బిఏలోకి ఇవ్వాలండి. ఇంకా
1: అవసరం లేదండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు తెలంగాణ ఎల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో స్టూడియోలో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085 2, 2324085 3, 2955 0923. ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు. సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం అందలేదని చాలా మంది అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే ఏం చేయాలి సార్?
1: ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే ఇంకా వాళ్ళు వేరే చోట వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చి ఉండొచ్చు, అదొకటి ఉంటుంది రీజన్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఇప్పుడు ఓటరే కాకపోయి ఉండొచ్చు.
2: ఓకే,
1: ఈ రెండు మూడు కారణాల వల్ల వాళ్ళకు రాకపోవచ్చు. రాన పక్షంలో వాళ్ళు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో వాళ్ళు నింపి ఇవ్వచ్చు.
2: ఓకే, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో ఇవ్వడానికి లేదు ఎన్యూమరేషన్ ఫామ్? ఓకే సార్. హలో
4: హలో మేడం,
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్
1: చెప్పండి. చెప్పండి, వింటున్నాం, చెప్పండి.
4: నమస్తే సార్.
1: నమస్తే
4: సార్. ఇప్పుడు హోమ్ ఓటింగ్ కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇంటికి తీసుకొస్తే బాగుండదా సార్?
1: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాదు, అది ఆన్లైన్ లో మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది.
2: ఓటింగ్ గురించి కాదు, నేను ఎస్ఐఆర్ గురించి. ఎన్యూమరేషన్ ఫారం వచ్చిందా లేదా, లేకపోతే అలా దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే దాని గురించి క్వశ్చన్ అడగండి. సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయకలేకపోతే ఏం చేయాలి సార్? ఎవరైనా టైమ్లీ,
1: ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఈ టైంలో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది 24 ఈ నెల లోపల. లేని పక్షంలో వాళ్ళకి ఇది డ్రాఫ్ట్ లిస్ట్ లైక్ రాదు వాళ్ళ పేరు.
2: ఓకే సార్. హలో
4: హలో సార్.
1: హలో చెప్పండి.
5: హలో, నమస్కారం సార్.
2: నమస్తే, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను సయ్యద్ రషీద్ సార్. మేడం,
2: ఓకే
5: సార్, నమస్తే సార్.
1: సయ్యద్ రషీద్ గారు చెప్పండి.
5: మక్సల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఎక్కడి నుంచి?
5: మక్సల్, నారాయణపేట్ డిస్ట్రిక్ట్ సార్.
1: నారాయణపేట్, ఓకే చెప్పండి.
5: నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మక్సల్.
1: చెప్పండి
5: సార్. ఇది ఓటర్ లిస్ట్ లో జర డేటు ఎక్కడ తగ్గబడితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు లేకుంటే నెక్స్ట్ వచ్చిన

0: సరఫరా చేస్తాం సార్.
1: ఈ నెల 24 లోపల ఇవ్వాల్సి వస్తుంది మీరు.
0: సార్ ఇప్పుడు డేటు కొద్దిగా ఎక్కువ తక్కువ పడింది అనుకోండి, ఒక 2 ఇయర్స్ అట్లా, దాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడే చేసుకోవాలి లేకపోతే ఎంత సరి చేసుకోవాలి సార్?
1: ఫామ్ మీరు ప్రశ్న కరెక్ట్ చెప్పండి, ఏం కావాలి మీకు
0: సార్? ఇప్పుడు నాకు 2 ఇయర్స్ ముందుగా పడింది సార్ పాత ఎలక్షన్ కార్డు లో. నేను అదే లెక్కలో సబ్మిట్ చేయాలా లేకుంటే వచ్చిన తర్వాత మరి సరి చేసుకుని సబ్మిట్ చేయాలి సార్?
1: ఇప్పుడు ఎనిమరేషన్ ఫామ్ లో డీటెయిల్స్ ఏమన్నా అది ఇచ్చేయచ్చు మీరు. ఆ మార్పులు పేరు మార్చుకోవడానికి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి, వాటికి అన్నిటికి ఫామ్ 8 కింద మీరు వచ్చే నెల ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చండి వాటి.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కర్నూలు డిస్ట్రిక్ట్ రామడుగుమండలం శానగారి గ్రామ తీరు గోండి శంకరయ్య మాట్లాడుతున్నా మేడం.
1: శంకరయ్య గారు చెప్పండి.
3: నమస్తే సార్. నమస్తే,
1: చెప్పండి.
3: అయితే ఇప్పుడు వలస వేయండి సింగపూర్ మా తమ్ముడు, ఫారం వచ్చింది ఇప్పుడు ఖాళీ ఫోటో పెట్టి నింపి
1: మీరు ఫిల్ చేసి ఇచ్చేయచ్చు. అతని ఫోటో మీరే పెట్టి, కొత్త ఫోటో అతని ఫోటో పెట్టి మీరు నింపి ఇచ్చేయచ్చు ఆయన తరఫున.
3: అంతే కదా సార్? ఒకవేళ ఈ తారీఖు లోపల మిస్ అయిన వల్ల విషయం లోపల ఎట్లుంటది సార్?
1: 24 తారీఖు లోపల ఫారం నింపి ఇవ్వాల్సి వస్తుంది. మిస్ అయిన వాళ్ళంటే ఇంకా ఆగస్ట్ నెలలో పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ అది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
1: మూర్తి గారు చెప్పండి.
4: మా డాక్టర్ పేరు వచ్చింది, మా సన్నిధి లేదండి. ఎన్యూమరేట్ ఫారమ్స్
1: ఎక్కడండి ఇది? ఏరియా
4: సికింద్రాబాద్ కంటోన్మెంట్.
1: సికింద్రాబాద్ కంటోన్మెంట్. పోలింగ్ స్టేషన్ నంబరు?
4: పోలింగ్ స్టేషన్ నంబర్ 60 వైస్రాయ్ గార్డెన్ కార్ఖానా.
1: 60, ఓకే, నోట్ చేసుకున్నాము. చెప్తామండి, కన్సర్న్డ్ బిఎల్ఓకి చెప్తామండి. ఓకే
4: ఓకే,
1: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, ఇప్పుడు 2002 ఓటర్ జాబితాలో పేరుందో లేదో తనిఖీ చేసుకోవాలని అంటున్నారు కదా, అసలు అది ఎలా తనిఖీ చేసుకోవాలి సార్? ఈ 2002 ఓటర్ జాబితాలో పేరుంది లేని అనేది తెలుసుకోవడం ఎలా సార్?
1: మీకు కొన్ని డీటెయిల్స్ గుర్తుంటే ఈజీ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ పోలింగ్ స్టేషన్ నంబర్ 10 2002 ఓటు వేశాము అన్న డీటెయిల్స్, అటు సింపుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే కూడా మీరు 2002 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈసీఐ నెట్ ఓపెన్ చేస్తే అందులో 2002 ఓటర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి తర్వాత మీ 2002 కొన్ని డీటెయిల్స్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది.
2: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నా పేరు ఆనంద్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: హైదరాబాద్ లో ఎక్కడ ఆనంద్ గారు?
5: దమ్మాయిగూడ.
1: చెప్పండి.
5: ఏం లేదు సార్, మనకు డబుల్ ఓటు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు డిటెక్ట్ చేసే సెన్సార్స్ కానీ ఇంకేం మనకు డెవలప్ కాలేదా సార్?
1: అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంటీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటది.
5: అంటే మనకు ఇంతమంది అంటే ఎక్కడ కూడా ఉన్నారు ప్రజలంతా, వీళ్ళు మళ్ళీ అందరినీ మనం గ్యాదర్ చేసి ఇదంతా చేసే బదులు మనకు ఆటోమేటిక్ డిటెక్ట్ చేసే ఉంటే మనకు ఇంకా యూజ్ అవుతుంది సార్.

0: అలాగే సార్,
1: అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర డెమోగ్రాఫికలీ సిమిలారిటీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది.
0: అంటే మనకు ఇంతమంది అంటే ఎక్కడెక్కడ ఉన్నారు ప్రజలంతా, వీళ్ళు మళ్ళీ అందరినీ మనం గ్యాదర్ చేసి చేసే బదులు మనకు ఆటోమేటిక్ డిటెక్ట్ చేసే ఉంటే మనకు ఇంకా యూజ్ అవుతుంది సార్.
1: అది వేరే పద్ధతి అండి, డెమోగ్రాఫికలీ సిమిలారిటీస్ అనే పద్ధతి ద్వారా డిటెక్ట్ చేసి పేర్లు రెండు చోట్ల ఉంటే ఒక చోట తీసేయాలని చెప్పేసి ఆఫీసర్స్ అందరూ పనిచేస్తారు దాని మీద. రెండు చోట్ల ఓటు ఉండడం అనేది చాలా నేరము, చట్టవిరుద్ధం కాబట్టి రెండు చోట్ల ఓటు పెట్టుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, హలో
3: మేడం,
2: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: వరంగల్, నియర్ వరంగల్, మామనూర్ మేడం, 43 డివిజన్, కిషన్ నేను మేడం.
1: కిషన్ చెప్పండి
3: సార్. నమస్కారం సార్.
1: నమస్తే, చెప్పండి కిషన్ గారు.
3: సార్ మా ఇంట్లో రెండు రాలేదు సార్, మా ఆవిడ రాలే, ఇంకో బిడ్డది రాలేదు సార్. చాలా సార్లు వెతుకున్నాం సార్, అంగన్వాడీ సెంటర్ పోయి వెతికినాం సార్, వెతికితే అది లేవంటాం సార్. అవి
1: పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పండి. పోలింగ్ స్టేషన్ నంబర్,
3: పోలింగ్ స్టేషన్ నంబర్ భవన్ సంఖ్య పేరు 165 సార్.
1: 165 ఎక్కడిది?
3: వర్ధన్నపేట నియోజకవర్గం సార్.
1: వర్ధన్నపేట 165. సరే అండి, ఆ బిఎల్ లో కన్సర్న్ కి చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ.
3: అయితే ఒక నెంబర్ రాదు, అది పాతది మన ఓటర్ ఐడి కార్డు ఇమ్మంటే మా ఆవిడ తీసుకొని రాసుకున్నారు సార్. 20 ఫామ్ వస్తా అన్నారు. మా బిడ్డకు అది ఓటర్ ఐడి కార్డు లేదు.
1: మీ బిడ్డకు ఓటర్ ఐడి కార్డు లేదంటే ఫామ్ 6 ఆగస్ట్ నెలలో ఫామ్ 6 అనేది నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే,
3: ఇప్పుడు ఏమైనా వస్తారా సార్? 20 వాళ్ళు రాసుకున్నారు.
1: ఎనిమరేషన్ ఫాము మీ బిడ్డకు రాదు కాబట్టి ఫామ్ 6 అనేది బిఎల్ఓ దగ్గర తీసుకొని ఆగస్ట్ నెలలో నింపి ఇవ్వండి మీరు.
3: మా ఆవిడ వస్తా సార్, 20 వస్తా అన్నారు, వస్తుందా?
1: వస్తుంది, లేకపోతే ఫోన్ చేసి అడగండి, తెప్పించుకోండి ఇప్పుడే.
2: హలో,
4: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం గ్రామం మేడం.
1: చెప్పండి సతీష్ గారు.
4: సార్ నమస్తే సార్. అయితే ఇప్పుడు ఇది మనకు 24 వరకే లాస్ట్ డేటా సార్?
1: 24 వరకే లాస్ట్ డేట్ ఎనిమరేషన్ ఫామ్. మీరు
4: మా కాడ వీళ్ళు ఈఆర్తోనే లాస్ట్ డేట్ అని మొత్తం ఊరు సాటిని రేపిచ్చేసి అమ్మ వాళ్ళని అంతా పరిశాన్ చేస్తారు.
1: లేదు, కొంత తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. మీరు కూడా 24 వరకు వెయిట్ చేయకూడదు, 20 లోపల ఇచ్చేసాయండి మీరు ఫిల్ చేసి.
4: సార్ ఇప్పుడు కొంతమంది మనకు ఈ 2002 ఓటు హక్కు లేని ఉన్నది, మా పరిస్థితి ఎట్లా సార్? వాళ్ళది వాళ్ళు 2002 లేనప్పుడు వాళ్ళు ఎలా చేయటం, దానికి కొద్ది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
1: 2002 మీకు ఓటు లేకపోతే మీ తల్లిదండ్రులకు ఓటు ఉంటే వాళ్ళ పేరు డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ తెలియకపోతే ఎవరిది లేకపోయినా మీరు మీ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది.
4: ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ రానున్న పరిస్థితి ఏంటి సార్?
1: ఎస్ఐఆర్ ఫామ్ రాని వాళ్ళంటే వాళ్ళు కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవాల్సి వస్తుంది, ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో.
4: ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ సెగ్మెంట్ లో వాళ్ళు ఎలక్షన్ రాలేదు, కొంతమంది పేర్లు కూడా లేవు, పవన్ నిన్న వచ్చి వాళ్ళు సిస్టమ్ లో కానీ అవన్నీ ఎత్తుకుని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం కూడా కొద్దిగా మీ వంతు మీరు చెప్తే ఎలర్ట్ అవుతారు కదా సార్?
1: అదే, ఫామ్ రాని వాళ్ళు ఆగస్ట్ నెలలో ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు లక్ష్మణ్ కుమార్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి లక్ష్మణ్ కుమార్ గారు.
5: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: మార్నింగ్
5: సార్. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ లో చేసుకోవచ్చా, డెఫినెట్లీ ఆఫ్లైన్ కి వెళ్ళాలా సార్? ఇది
1: లేదు, ఆన్లైన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈ సైడ్
5: ఓకే,
1: ఎనిమరేషన్ ఫామ్ ఈసీఐ నెట్ లో voters.eci.gov.in అందులో ఎనిమరేషన్ ఇది ఫామ్ ఉంటది. ఆన్లైన్ ఫిల్ చేసి ఇచ్చిన సరిపోతుంది.
5: ఓకే సార్. ఇది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో వచ్చింది ఇంక ఇద్దరికి రాలేదు సార్, మదర్ కి రాలేదు, ఇంకా మా బ్రదర్ కి రాలేదు. అవి ఓన్లీ ఆన్లైన్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు అంటారు, అంతేనా?
1: ప్రాబ్లం ఏం లేదండి, ఆన్లైన్ చేయొచ్చు.
5: ఓకే సార్. అది అక్కడ లేకపోతే పాతవి 2 కూడా అవైలబుల్ గా లేదు, మరి దాని పరిస్థితి ఎట్లా సార్?
1: ఈసీఐ నెట్ అనే దాంట్లోకి వెళ్తే 2002 పాత దానిలో ఉంటది. 2002 కొట్టి మీరు డీటెయిల్

0: చూసుకోవచ్చండి.
1: చెక్ చేశాను సార్ నేను, యాక్చువల్గా హైదరాబాద్ కోర్ లో ఉండాలి ఖైరతాబాద్ లో. ఇప్పుడు మేము ఇక్కడ గవర్నర్ కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఆ ఖైరతాబాద్ డీటెయిల్స్
0: లేదు, ముందు 2002లో ఎక్కడ ఉన్నారు ఆ డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది మీరు.
1: ఓకే ఓకే
0: ఓకే, థ్యాంక్ యూ.
2: హలో
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను వరంగల్ ఎంఎస్ నగర్ నుంచి వెళ్ళి, నా పేరు సమ్మయ్య, ఎన్ఎం సమ్మయ్య.
0: చెప్పండి సమ్మయ్య గారు.
3: సార్ నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి
3: సార్. ఇది నేను అది ఫార్మ్స్ మూడు కాలమ్స్ ఉంటాయి కదా, మూడింటిని నింపిన సార్.
0: మూడు 2002లో మీకు ఓటు ఉన్నదో?
3: ఉన్నది సార్.
0: ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్ అది నింపాలి, తర్వాత కింద నింపాలి. రైట్ సైడ్ ఉన్నది నింపకూడదు.
3: అట్లా నింపినా అయితే నాకు ఓటు హక్కు మరి ఉంటుందా పోతుందా, నాకు అదే డౌట్ ఉంది సార్.
0: నింపి ఇచ్చేసారా మీరు ఆల్రెడీ?
3: ఇచ్చేసినాం సార్.
0: సరే పర్వాలేదులేండి, పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. మీ హోటల్ ఏం కాదు,
3: మీరు ఒకటే నింపమని చెప్తాను కదా.
0: సరే మూడు నింపారు, మాకు కావాల్సింది చూసుకుంటాం, సరిపోతుందండి. ఓకే థ్యాంక్ యూ.
2: హలో
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు ఠాకూర్ విజయ్ సింగ్ అండి.
2: ఓకే
0: చెప్పండి విజయ్ సింగ్.
4: అబ్దుల్లాపూర్ మన ఇక్కడ మజిద్పూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: మజిద్పూర్ ఎక్కడ?
4: మజిద్పూర్ మన ఇది విలేజ్ సార్, మజిద్పూర్ మన గ్రామ పంచాయత్.
0: ఎక్కడ డిస్ట్రిక్ట్? ఏది
4: డిస్ట్రిక్ట్? రంగారెడ్డి సార్.
0: ఓకే చెప్పండి.
4: అయితే ఇప్పుడు మొన్న బిఏలో వచ్చింది మా ఇంటికి, బిఏలో వచ్చి అది రిమ్యునరేషన్ గురించి చెప్పింది. అయితే మీ పేరు 2002లో ఉన్న లిస్ట్ అది తీసుకురండి నా దగ్గర. అయితే మీది ఓటర్లో ఇక్కడ లిస్ట్ పేర్లు వేస్తా అని చెప్తుంది, అది లేకపోతే నేను తీసేస్తా డిలీట్ చేస్తా అని చెప్తుంది.
0: అట్లా కాదు, 2002లో ఓటు వేశారా మీరు?
4: అది డీటెయిల్స్ వస్తలేదు సార్, అంటే యాక్చువల్లీ గుర్తులేదు.
0: మీ తల్లిదండ్రులది ఎవరిది లేదు?
4: ఫాదర్ది కూడా లేదు సార్, అంటే ఇప్పుడు ఉప్పల్లోనే ఉంది మాది. నేను రీసెంట్ గా చేంజ్ చేయించిన ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను, మా ఫాదర్ మాత్రం అక్కడే ఉంది.
0: మీ ఫాదర్ 2002లో ఓటర్ కదా?
4: ఉండొచ్చు సార్.
0: ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు నింపి ఇవ్వచ్చు.
4: ఒకవేళ అలా లేకపోతే సార్, అంటే దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్ ఏమైనా ఉందా?
0: లేదు, 2002లో మీ తల్లిదండ్రులది డీటెయిల్స్ మీకు తెలియవు, మీ డీటెయిల్స్ కూడా తెలియవు కాబట్టి పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ నింపి సంతకం పెట్టి ఇచ్చేయచ్చు కూడా. మీరు
4: చేసుకోవచ్చు సార్? అట్లా
0: నింపి ఇవ్వచ్చు.
4: మరి ఈ బియ్యంలో ఒప్పుకుంటలేదు సార్, ఇక్కడ మజిద్పూర్ బియ్యంలో
0: నింపి ఇవ్వచ్చు. మీకు నోటీస్ అనేది వస్తుంది ఆగస్ట్లో, అప్పుడు చూడొచ్చు అది.
4: ఓకే
0: ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది చౌటుప్పల్ అండి, యాదాద్రి జిల్లా.
0: చెప్పండి
3: మేడం. ఇప్పుడు 2002లో ఇప్పుడు డీటెయిల్స్ అడిగారు కదా దాని మీద ఫామ్ లో, అందులో ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ అని అడిగారు. అయితే అక్కడ ఇప్పుడు నాది ఆల్రెడీ 2002 ఐడి HVR 22254654 అని ఉంది.
0: అదే రాయండి.
3: అయితే ఇప్పుడు అందులో మళ్ళీ నెట్ లో చూస్తేనే 84129200 అప్పుడు 00000 అని 7 0 ఉన్నాయి, మరి ఏది రాయాలని కన్ఫ్యూజ్ ఉంది. అది
0: అప్పుడు నెట్లో ఏ డీటెయిల్స్ ఉంటే అవే రాయండి మీరు. ఓకే,
3: 84 1 అంటే ఇదే డీటెయిల్స్ మా ఫ్యామిలీ మొత్తానికి ఇదే నెంబర్ ఉంది, సేమ్ 70 ఉన్నాయి లాస్ట్ కి.
0: అదే రాయండి, అదే రాయండి. 2002లో అట్లానే ఉన్నది, 70 ఉండడం అనేది ఉంది, ఆ విధంగానే రాయండి. ఓకే,
3: అయితే కార్డు మీద HVR ఉంది, అదేం అవసరం లేదు సార్. మరి ఓటర్ ఐడి కార్డు ఉంది ఆల్రెడీ నాకు అప్పటిది.
5: అది ప్రస్తుతం అండి, మీరు 2002లో ఏది ఉంటే అది 2002 వివరాలు అది రాయండి. ప్రస్తుత వివరాలు దాంట్లో అది రాయండి, కొత్తది మీ తండ్రి పేరు, తల్లి పేరు, మీ నెంబర్ అక్కడ రాయాలంతే. మీ అసలు మీరు మీది రాయడానికి ఏమి ఉండదు, మీ తండ్రి తల్లి భార్యది మాత్రమే ఉంటది. మీది ఆల్రెడీ పైన ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి 2002 డబ్బాలో 2002 రాయండి.
3: హలో
6: నమస్కారం అండి.
2: మీ పేరండి, ఎక్కడి నుంచి?
6: నా పేరు రామకృష్ణ పరమహంస అండి, స్నేహపూర్ కాలనీ. నేను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని అండి. సార్తో మాట్లాడుతాను అండి, డౌట్ ఉన్నాయి.
0: చెప్పండి
6: సార్. నమస్కారం అండి. ఇది మన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. నేను 40 ఏళ్ళ మీద ఓటు వేస్తున్నానండి. లాస్ట్ టైం ఏమో డిలీట్ చేస్తే అప్లై చేస్తే కొత్త కార్డు వచ్చింది, డిజిటల్ కార్డు. ఇప్పుడు బిఎల్ఓ గారు ఫార్మ్స్ ఇచ్చారు, ఇందులో 2000 SAR అంటే ప్రీవియస్ వివరాలు రాయమన్నారు, లేదంటే బంధువుల దగ్గర రాయమంటున్నారు.
0: 2002లో మీ ఓటు ఉంది కదా మీకు? అప్పుడు
6: ఉంది కానీ అప్పుడు 49 ఎల్బీ నగర్ నియోజకవర్గం అండి, తర్వాత మేడ్చి.

0: కింద మారింది.
1: సరే, ఎక్కడున్నా ఆ పాత డీటెయిల్స్ 2002లో ఏ డీటెయిల్స్ ఉంటే అవి రాస్తే సరిపోతుంది.
0: డీటెయిల్స్ అంటే మనకి ఓటర్ ఐడి కార్డు 2008 నుండి ఫస్ట్ టైం ఇచ్చారు సార్ మనకి. అంత ముందర ఓటర్ లిస్ట్ లో చూసుకుని ఓటేసేవాళ్ళం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దామని చూస్తే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తాను 2002లో. పోనీ మా ఫాదర్ది రాద్దామంటే ఆయన 45 ఇయర్స్ అయింది పోయి. ఇప్పుడు వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఆ పై రెండు కాలం
1: 2002 డీటెయిల్స్ మీది లేకపోతే మీ ఫాదర్ మదర్ది కూడా డీటెయిల్స్ మీరు రాసేయచ్చు.
0: అంటే వాళ్ళు కంబైన్ స్టేట్ లో ఫాదర్ నా 45 ఇయర్స్ అయింది సార్ పోయి. 82లో పోయారు. ఆయన ఎక్కడ నియోజకవర్గం ఆ ఓటు నెంబర్ మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టం కదా.
1: 2082లో చనిపోయారు కాబట్టి ఇంకా డీటెయిల్స్ 2002లో ఆయన ఉండదు.
0: ఉండదు.
1: మీది ఉంది కదా డీటెయిల్స్.
0: అంటే నాది డీటెయిల్స్ మనకి కార్డే 2008లో వచ్చింది. మనం
1: కార్డ్ మర్చిపోండి, కార్డు 2002లో ఇవ్వలేదు. అయితే డీటెయిల్స్ అనేది 2002లో ఉంటాయి.
0: 2002 అంటే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో 49 ఎల్బినార్ నుంచి మారింది సార్ మేడ్చల్ మల్కాజ్గిరి కింద. ఇప్పుడు కొత్త కాన్స్టిట్యున్సీ కింద చేంజ్ అయింది.
1: ఇప్పుడు మారింది. అప్పుడు పాతది మేడ్చల్ కాబట్టి 2002లో ఈసీఐ నెట్
0: దొరకకపోతే దొరికితే రాస్తాను.
2: రామకృష్ణ గారు ఈసీఐ నెట్ లో అది
0: చూసానండి, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది.
1: అట్లయితే మీరు పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ లో నింపించేసారు.
0: నాది నా వైఫ్ ది డీటెయిల్స్ రాసి ఫోటో అతికించి ఎస్ఎస్సీ రేషన్ కార్డు ఆధార్ పెట్టి ఇచ్చేస్తే సరిపడుతుందండి? ఓటు ఉంటుందా
1: సార్? అండి ఇప్పుడేం మీరు డాక్యుమెంట్స్ ఏమి పెట్టక్కర్లేదు, తర్వాత అడుగుతారు.
0: అంటే బిఏలో అడిగారండి ఎస్ఎస్సీది రేషన్
1: కార్డు. సరే సార్, అది అటాచ్ చేసి ఇచ్చినా పర్వాలేదు. ఓకే.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నా పేరు శ్రీధర్లాల్.
1: మీ పేరు?
3: హలో, శ్రీధర్లాల్.
1: శ్రీధర్లాల్ చెప్పండి
3: సార్. ఇప్పుడు ఈ మన ఇమిగ్రేషన్ కార్డు ఇస్తున్నారు కదా సార్, దాంట్లో డ్రైవర్లు కానీ ఏమన్నా గుర్తింపు కార్డు రానా సార్?
1: గుర్తింపు కార్డు ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఖాళీ ఎనిమరేషన్ ఫామ్ మీకు ఏది ఇచ్చారో అది నింపించేస్తే సరిపోదండి. సరే, థ్యాంక్ యూ.
2: హలో, మీరు వింటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సమగ్ర గురించి ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955023 ఈ నంబర్లకు కాల్ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి నేరుగా మాట్లాడొచ్చు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు శ్రీనివాస్ అండి, ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
5: శ్రీనివాస్ గారు చెప్పండి
4: సార్. ఇప్పుడు మాకు అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో ఉందండి.
5: ఓకే.
4: ఎల్బీ నగర్ కి షిఫ్ట్ అయ్యాము.
5: ఓకే.
4: ఇప్పుడు షిఫ్ట్ చేయించుకొని ఓటు హక్కు మార్చుకున్న తర్వాత ఎస్ఐఆర్ లో లింక్ చేయాలా లేకపోతే ఇప్పుడే లింక్ చేయొచ్చా అని?
5: ఇప్పుడు మీకు ఎక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందో అక్కడ తీసుకొని సబ్మిట్ చేయండి. మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్ లో వస్తుంది. 31 జులై తర్వాత మీరు ఫామ్ 8 ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
4: ముందైతే పార్దాంతం చేయమంటారు అంతే కదా?
5: అంతే అంతే అండి.
2: హలో
6: మేడం, చెప్పండి మేడం. సార్కి
2: చెప్పండి
6: సార్. నేను లంగరాజ్ లో ఉంటాను సార్, కనకభూషణ్ నా పేరు.
5: చెప్పండి కనకభూషణ్ గారు.
6: నాకు ఓటర్ ఐడి అన్ని నింపించాను.
5: ఓకే.
6: అడ్రస్ ఏమో 112 లే ఉంది మాకు.
5: ఓకే.
6: 122 అని వచ్చింది సార్.
5: ఏది 122 అని వచ్చింది? ఇంటి పేరా, ఇంటి నెంబరా? అది 31 జులై తర్వాత ఫామ్ 8 ద్వారా ఇంటి నెంబర్ సరి చేయించుకుంటే సరిపోద్దండి. ఫామ్ 8 నింపి సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ఇస్తే సరిపోతుందండి. ఇస్తుంది,
6: సరిపోతుంది.
2: హలో.
7: హలో,
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నా పేరు వేణుమాధవ్ అండి, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా దగ్గర బిఏలో రాలేదు కానీ ఆన్లైన్ లో నేను కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఆన్లైన్ లో కంప్లీట్ చేసిన తర్వాత ఫిజికల్ ఫామ్ సబ్మిట్ చేయాలి?
1: ఓకే, వేణుమాధవ్ గారు ఆన్లైన్ సబ్మిట్ చేశారు కాబట్టి సరిపోద్ది, ఫిజికల్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: అశోక్ సార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు బిఎల్ఓ గారు వచ్చేటువంటి ఫార్మ్స్ ఇవ్వలేదండి, లిస్ట్ లో కూడా పేరు లేదండి.
1: మీరు

0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ లో.
1: నేను పీర్జాది కూడా అండి, ఉప్పల్ పీర్జాది కూడా.
0: ఉప్పల్ పీర్జాది కూడా పోలింగ్.
2: మీకు ఓటర్ లిస్ట్ లోనే పేరు లేదు కాబట్టి మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడం ఉండదండి. మీరు ఆగస్ట్ 1st నుంచి ఫార్మ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. కొత్త అక్టోబర్ లో పబ్లిష్ చేసిన లిస్ట్ లో మీ పేరు వస్తుంది.
1: ఆన్లైన్ అప్లై చేయొచ్చా అండి?
2: ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు అండి.
1: ఓకే, థాంక్యూ.
3: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి
4: మాట్లాడుతున్నారు? హలో. ఊర్లో ఓటుండేది, దాన్ని ఊర్లో.
3: సార్, ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చూసుకుంటే, నగరాల్లో చూసుకుంటే, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేసే సిచ్యువేషన్. ఇంట్లో వర్కింగ్ డేస్ లో బిఎల్ఓస్ విజిట్ చేస్తారు, నా వర్కింగ్ డేస్ లో వీళ్ళు ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో బిఎల్ఓ విజిట్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఏం చేయాలి సార్?
0: ఎవరు లేకపోవడం, కొద్దిగా సమయం తీసుకొని హాఫ్ డే అయినా ఇంట్లో ఉండి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తీసుకొని సాటర్డే సండేలో ఫిల్ చేసి పట్టు.
3: సాటర్డే సండేలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు,
0: అందుబాటులో ఉంటారు, ప్రతిరోజు ఉంటారు. మీరు సాటర్డే లీజర్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ ఆ రోజు ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది.
3: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, వనస్థలిపురం. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఓటర్ ఫార్మ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఊర్లో ఇచ్చారు, రెండు దగ్గరలో వచ్చాయి.
0: మీరు ఒక చోట పెట్టుకోండి, ఎక్కడైనా ఒక చోట ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి ఇవ్వాల్సి వస్తాయి, రెండు చోట్ల ఇవ్వకూడదు.
4: సరే, ఓకే సార్. నేను రెండు చోట్ల కాదు, నాది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో నింపించాను, నాకు మెయిన్ ఓట్ కావాల్సింది నాకు ఊర్లో కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ నేను అక్కడికి షిఫ్ట్ కావాలి అంటే ఏంటి?
0: అక్కడికి షిఫ్ట్ కావాలంటే ఫార్మ్ 8 తర్వాత ఆగస్ట్ నెలలో పెట్టుకోండి మీరు. ఓకే
4: ఓకే. మళ్ళీ దానికి ఏమన్నా వెరిఫికేషన్స్ అవి ఎలాంటి ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుందా, లెంగ్త్ ప్రొసీజర్ ఉంటుందా, షార్ట్ కట్ ఉంటుంది?
0: సింపుల్ ప్రొసీజర్ ఫార్మ్ 8 ఆగస్ట్ నెలలో నింపి ఇచ్చేయచ్చు మీరు.
4: ఎక్కడ ఇవ్వాలి సార్? హైదరాబాద్ లో ఇవ్వాలా?
0: అక్కడ అక్కడ ఎక్కడ ఓటు కావాలనుకుంటున్నా అక్కడ నింపించేసేయండి.
4: అక్కడ ఎవరికి ఇవ్వాలి? తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలి?
0: అక్కడ తహసీల్దార్కి ఇవ్వచ్చు, తహసీల్దార్కి ఇచ్చేయచ్చు.
3: ఓకే. హలో.
5: హలో, నమస్కారం మేడం.
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: రాజ్ కుమార్ మేడం, సికింద్రా నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఇది నాకు ఒక డౌట్ ఏదంటే, యాక్చువల్గా ఇప్పుడు 2002 లిస్ట్ అయింది సార్, మనకు ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్నే మనం మ్యాచ్ చేసుకుని ఓటర్ ఐడి జనరేట్ చేసుకోవచ్చు సార్?
0: కాదండి, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం 2002 యొక్క డీటెయిల్స్ మీరు ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఆధార్ పక్కన పెట్టండి
5: సార్ మనకు. సార్,
0: ఆధార్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ 2002 మీరు చెప్పి పూర్తి చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
3: హలో,
6: నమస్కారం మేడం.
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను చిల్క నారాయణ, రిటైర్డ్ ఎంప్లాయీస్ మేడం. ఇక్కడ మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ లా ఇది ఒక ఆఫీస్ లా రూమ్ లా ఇది వేరే వాళ్ళకు నింపాల్సినందుకు మేము ఇక్కడికి వస్తున్నాం. సెంటర్ ఒకటి ఓపెన్ చేసినాము.
3: గ్రేట్ అండి.
6: అయితే ఒక క్యాండిడేట్ వచ్చిండు, ఆయన పిఎస్ నంబర్ 180 నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
0: చెప్పండి.
6: 180 సిరి నంబర్ 2002 లో, అది సిరి నంబర్ వచ్చేసి 392. చిన్న సాయిలు ఒరుసు, సన్నపు గంగారం ఒరుసు. అయితే అది ఓటర్ ఐడి కార్డు కొడితే సిసిటీ 186-78-94 కొడితే అది నాట్ ఫౌండ్ వస్తుంది సార్. రిజల్ట్ నాట్ ఫౌండ్ అని
2: కాదు, మీకు ఎప్పటి డీటెయిల్స్ మీరు చెప్పేది? 2002 ఈ సీసీటీవీ లేదండి, AP-11, AP-12, AP-23 అట్లా ఉంటుందండి అప్పటి ఓటర్ ఐడి. మీరు
6: అట్లా సిరి నంబర్ అయితే 2002 180 ఉంది.
2: మీరు దాంట్లో ఏదుంటే రాయండి, 2002 ఓటర్ ఐడి అప్పుడు ఉంటే రాయండి, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి
6: ఫార్మ్స్ ఇవ్వలేదు, ఫార్మ్స్ ఇవ్వలేదు, బిఎల్ఓ ఫార్మ్స్ లేవని చెప్తున్నారు. ఫార్మ్స్ అక్కడ ఆఫీస్ వాళ్ళ, తహసీల్ ఆఫీస్ వాళ్ళకు కూడా జూనియర్ స్టాండ్ చెప్పిన ఆయన.
2: మీరు ఒక పని చేయండి, ఆయనకు దగ్గర ప్రస్తుతం ఉన్న కార్డుతోని ఎక్కడుందో చూడండి, ఆ బిఎల్ఓతో మాట్లాడితే మీకు తెచ్చిస్తారు. ఒకవేళ ఆయన ఓటు ఆల్రెడీ తొలగించబడి ఉండుంటే ఇవ్వడానికి వీలు కాదండి.
6: ఓకే సార్, థ్యాంక్ యూ.
3: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: కరీంనగర్ జిల్లా నుండి, జమ్మికుండ మండలం నుండి మాట్లాడుతున్నాను మేడం.
3: చెప్పండి.
7: నాది కంప్యూటర్ లా

0: మేడం ఎట్లా?
1: కంప్యూటర్లో వస్తలేదంటే ఎనిమిరేషన్ ఫామ్ వచ్చిందా మీకు?
0: వచ్చింది సార్.
1: ఎనిమిరేషన్ ఫామ్ నింపి ఇచ్చేసాను. మీరు
0: నింపినండి, నేను కొంచెం బ్లైండ్ అండి, టోటలీ బ్లైండ్.
2: మీరు ఫామ్ నింపి బిఎల్ఓకి ఇచ్చారండి?
0: ఇచ్చాం.
2: ఇస్తే ఆమె ఆన్లైన్ చేస్తుంది. మీరు ఇచ్చారు, మీ దగ్గర రసీదు పెట్టుకున్నాము. ఇచ్చింది అదేమన్నా ఉంటే ఆమె మాతో మాట్లాడమని చెప్పండి. ఇక్కడ ఆఫీస్ లో మాకు మాట్లాడితే మేము దాన్ని సరి చేసి మీద వచ్చేసరికి చూసుకుంటాం.
0: నేను బ్లైండ్ సార్.
3: మీకు ఏమన్నా క్లారిటీ రాకపోతే 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందండి, 1950. ఆ నంబర్ కి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తారండి. హలో.
4: హలో అమ్మా.
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రామచంద్ర గారి, హైదరాబాద్.
1: హైదరాబాద్ లో ఎక్కడ
4: సార్? మధురానగర్.
1: మధురానగర్.
2: చెప్పండి
4: సార్. నాకు రెండు డౌట్ సార్. ఎస్ఆర్ ఫామ్ క్యూఆర్ కోడ్ ఒకటి, దాని పర్పస్ ఏంటి సార్?
2: అది స్కాన్ చేసి అప్డేట్ చేయడం కోసం.
4: అదే మా బిఎల్ఓ గారు చూసి నా 2002 పట్టిలో తీసిండు. అది కాబట్టి మీరు ఒకసారి దాని గురించి చెప్తే ఓటర్స్ అందరికి అవగాహన ఉంటుంది.
2: మీరు 2002 డీటెయిల్స్
4: ఒకసారి చెప్పాలి సార్ అందరికి.
2: సరేలేండి. మీరు 2002 డీటెయిల్స్
4: ఏమంటే
2: మీరు వినండి, ఫస్ట్ వినండి. 2002 మీ డీటెయిల్స్ ఉంటే మీరు ఆ రెండు డబ్బాలో ఫస్ట్ డబ్బా నింపాలి, కింద ఉన్నటువంటి మూడో డబ్బా నింపాలి. 2002 మీ డీటెయిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ డీటెయిల్స్ లేకపోతే వాళ్ళ తండ్రి లేదా తల్లి వాళ్ళై ఉంటే సెకండ్ డబ్బాలో నింపాలి, తర్వాత కింద థర్డ్ డబ్బాలో ప్రజెంట్ వివరాలు నింపాలి. ఒకవేళ రెండు కూడా మీవి లేవు, మీ యొక్క బంధువులవి కూడా దొరకనట్లయితే పైన డబ్బాలు ఖాళీ పెట్టండి, థర్డ్ ఒక్కటి నింపేసి ఇచ్చేయండి.
4: తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు రోహింగ్యాస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా. హలో.
2: అది ఆల్రెడీ ఫార్మ్స్ తీసుకొని తర్వాత ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రకారం నడుస్తాయండి అవి.
4: అంటే వాళ్ళకి ఫార్మ్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు సార్? ఫార్మ్స్ ఇవ్వడు వాళ్ళకి, మన దేశస్తులు కాదు కదా.
2: దేశస్తులు కాదనేది తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసినాక తెలుస్తుందండి అది.
3: హలో. నమస్తే అండి.
5: మేడం నమస్తే అండి.
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు అరుణ కుమారి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: హైదరాబాద్ లో ఎక్కడ?
5: హైదరాబాద్ లో బాలనగర్ అని చేస్తున్నాను సార్.
1: బాలనగర్ చెప్పండి
5: సార్. నాకు ఒక రెండు మూడు డౌట్స్ ఉన్నాయి సార్. అది ఒకటి, ఫస్ట్ నా పేరు మీద రెండు ఎపిక్స్ ఉన్నాయి సార్.
1: రెండు చోట్ల ఓటు ఉన్నట్టుంది మీకు?
5: అవును సార్. అంటే ఒకటే ప్లేస్ లో సార్, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నాను నేను ఓటర్ ఐడి, కానీ రెండు సార్లు ఒక కార్డు సేమ్ ఫోటోతోని సేమ్ పేరుతోని రెండు కార్డులు ఉన్నాయి సార్.
1: ఒకే చోట ఒకే చోట ఒకే అడ్రస్? ఓకే చెప్పండి.
5: ఓకే అడ్రస్ మీద ఉంది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఏది పెట్టుకోవాలనే కన్ఫ్యూజన్ లో నేను ఉన్నప్పుడు నాకు ఇది ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు కదా సార్, దాంట్లో ఉన్న నంబర్ కి చూసుకొని ఆ నంబర్ ఉన్నది నేను ఓకే చేసుకున్నాను సార్.
1: ఓకే సరిపోదు, అది సరిపోదు, ఆ డీటెయిల్స్ సరిపోతుంది.
5: ఓకే. పాతది ఏమి మేము అది దాన్ని రిజెక్ట్ చేయడానికి ఎలా సార్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా?
1: పాతని మర్చిపోండి, ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు కాబట్టి దీని ప్రకారం మీకు కొత్తగా ఓటు వస్తుంది.
3: హలో.
6: హలో మేడం.
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు సురేష్ అండి. మేడం ఇది మాది ఫాదర్ ది 2002 లో లేదు మేడం, అయితే మా గ్రాండ్ మదర్ అయితే ఊర్లో దొరికింది మాట. అయితే ఆ ఫామ్ లో ఫిల్అప్ చేసి ఇచ్చాను, అయితే ఆమె ఇప్పుడు లేట్ అనమాట, లేదనమాట. అదే ఫామ్ కింద మేము సేమ్ డీటెయిల్స్ నాకు పెట్టాను థర్డ్ కింద దాంట్లో.
2: సరిపోతుందండి. మీ బంధువులు ఎవరు, మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ తర్వాత కింద మీద ఇచ్చారు కాబట్టి నో ఇష్యూ అండి, ఇబ్బంది లేదు.
6: అయితే నా బాబుది కూడా నా గ్రేట్ గ్రాండ్ మదర్ అదే రాశాను అనమాట, అది
2: చెల్లుతుందండి. థ్యాంక్ యూ.
6: హలో. హలో.
3: హలో. నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: హలో అక్క బబ్లు.
3: చెప్పండి బబ్లు గారు.
7: అంటే కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి? పైన పైన టూ కాలమ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్, కింద కాలమ్స్ నేను ఫిల్ చేసేసాను. అయిపోయింది, మరి పైన టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి నాకు అది తెలియట్లేదు, అది చెప్పాలి.
2: పైన ఉన్న దాంట్లో ఇప్పుడు మీ వయసు ఎంత?
7: 35
2: ఫస్ట్ కాలంలో మీది ఉండదు, సెకండ్ కాలంలో మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ కనుక 2002 వివరాలు ఉంటే ఆ వివరాలు సెకండ్ బాక్స్ లో నింపండి, లేకపోతే ఎంటీ పెట్టి ఇచ్చేయండి.
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో.
4: రాఘవరెడ్డి అమ్మా.
1: చెప్పండి.
4: హైదరాబాద్ నుంచి అదే సీఈ గారితో మాట్లాడాలి.
1: చెప్పండి. చెప్పండి. వింటున్నాం. చెప్పండి.
4: హలో సార్.
2: హలో చెప్పండి రాఘవ.
4: ఇందో కాలర్ రామచంద్ర రెడ్డి గారు క్యూఆర్ కోడ్ నుంచి అడిగారు, మీరేం దాని గురించి వివరంగా చెప్పలేదు సార్.

0: క్యూఆర్ కోడ్ ఎస్ సార్ ఎనిమిడేషన్ ఫార్మ్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాని పర్పస్ ఏంటి?
1: క్యూఆర్ కోడ్ లో
0: తెలుపుతారా?
1: క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ఎలక్టర్ కి అది ప్రత్యేకం. ఎనిమిడేషన్ ఫామ్ మీకు ఇస్తారు కదా, ఎనిమిడేషన్ ఫామ్ లో క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్ గా ఉంటుంది. అది ఇట్స్ యూనిక్ కోడ్, ప్రతి ఒక్క ఓటర్ కి యూనిక్ అది. కాబట్టి దాని యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది మీకు సంబంధించింది రామచంద్రరావు, మీది రామచంద్ర రెడ్డి, మీది ఇది యూనిక్ కోడ్ మీకు సంబంధించింది అని తెలియపరచడానికి అది. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నేను శ్రీనివాస్, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ 2 ఎలక్షన్స్ నేను ఇక్కడ ఓట్ చేశాను మేడం.
1: చెప్పండి.
3: కానీ మా ఫాదర్ మా మదర్ పేర్లే ఉన్నాయి. ఇప్పుడు నేను ఫాదర్ మదర్ గారి డీటెయిల్స్ ఇవ్వాలి, ఫార్మ్స్ అది డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలా మేడం? మా ఇద్దరు చనిపోయారు.
1: నా డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీకు ఇచ్చిన ఎనిమిరేషన్ ఫామ్ లో పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. తర్వాత మీ డీటెయిల్స్ కింద బాక్స్ లో పెట్టండి, సరిపోద్ది.
3: థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్ లో
4: అంతే
3: బాక్స్ లో నింపాలమ్మా సార్?
1: నా మొదట బాక్స్ లో, ఫస్ట్ బాక్స్ లో మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ పెట్టండి, కింద బాక్స్ లో థర్డ్ బాక్స్ కింద అందులో మీ మీ డీటెయిల్స్ నింపేసేయండి.
2: హలో
4: సెకండ్ బాక్స్.
5: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం అండి, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి అండి. నా పేరు చంద్రశేఖర్. మేడం నా మెసేజ్ వచ్చేసి 2002 లక్ష్మీ సరోజనాన్ని ఉందండి, అడప లక్ష్మీ సరోజనాన్ని ఉంది పేరు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సరోజన్ లక్ష్మీ అని ఉందండి.
1: ఓకే, పర్వాలేదండి. 2002 ఎట్లా ఉందో ఓటర్ జాబితాలో ఎలా ఉందో అలా రాయండి పైన బాక్స్ లో. కింద ప్రస్తుతం ఉన్న బాక్స్ లో ప్రస్తుతం ఏ పేరు ఉందో అది రాయండి మీరు. ఓకే
5: ఓకే అండి.
1: ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: సార్ నేను ఇక్కడి నుంచి మన మజిద్పూర్ నుంచి మాట్లాడుతాను మేడం. నమస్తే మేడం, నేను ఏటీ సేవా సేవ ఇయర్ సీనియర్ సిటిజన్ మేము. ఆల్రెడీ నేను గెటింగ్ పింఛన్ మేడం. మొన్న నేను 4 సార్లు ఓటు రైతింగ్ కార్డు నాకు ఇచ్చింది వేలు బాటా సింగ్ గారు. ఇచ్చిన తర్వాత మనం పోతే లేదు నడవద్దు అంటున్నారు సార్. వాళ్ళు ఓటు వేసిన రేవంత్ రెడ్డికి వేసిన, బీజేపీకి వేసిన, అందరికి ఓటు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఆ కార్డు నడవద్దు అంటున్నారు. ఎట్లా ఇచ్చింది సార్ వాళ్ళు ఫస్ట్?
1: ఎనిమిరేషన్ ఫామ్ మీకు వచ్చిందా?
6: ఎమ్ని సార్? రాలే సార్, నాకు రాలే. అక్కడ పోయి అడిగితే నేది కాదు, అక్కడ పో ఇటు పో అని అప్లై చేస్తున్నారు. అందరు సరిగా మాట్లాడుతున్నారు సార్, అందుకోసం మళ్ళీ వచ్చేసాను. వద్దని నేను అక్కడ పెంటే ఆయన ఉన్నాడు, ఆయన సీనియర్ కిల్లర్, వద్దులే పో నువ్వు చూడు ఏం బాధపడతావునా అని చెప్పాను. ఓట్ లేకుండా పింఛన్ దొరకదని అంటే దొరుకుతుంది అన్నారు. మరి ఏం చేయాలి ఓటు ఎక్కడ? ఇప్పుడు మేము పోతే మాకు ఏం మాకన ఏం.
2: హలో
7: హలో నమస్కారం సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నేను ఖమ్మం నుంచి అండి, 39 డివిజన్ మాది మేదర్ బజార్. ఎన్యూమరేషన్ అప్లికేషన్ ఫామ్ తెలుగులో ప్రింట్ అయి ఉన్నది, నేను ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చా? పేరు టోటల్ గా
1: చేయొచ్చు, ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చు.
7: బీలో గారు అన్నారు ఇంగ్లీష్ లో భర్తీ చేయకూడదు, అన్ని రాను స్టెప్ రాను పడుతుంది.
1: ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చండి,
7: మొత్తం తెలుగు నెంబర్ చేయాలంటే మేము తెలుగులో మా పేరు ప్రాక్టీస్ చేసుకోవడానికి 3 గంటలు పడుతుంది టైం.
1: ఇంగ్లీష్ లో రాయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి చాలా చక్కగా సార్ మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు సార్, ధన్యవాదాలండి. మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సుదర్శన్ రెడ్డి సార్ మీకు, అలాగే చెన్నయ్య గారు మీకు కూడా ధన్యవాదాలండి. నమస్కారం.
8: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మీరు ఇంతవరకు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ శ్రీ చెన్నయ్య గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధితోనే యువత భవిత ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: నేటి యువతే రేపటి భవిత. ఆ భవిత భవిష్యత్తు బంగారుమయమై ఆనందమయ జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు నిరుద్యోగ యువతకు అనేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగమే కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కౌశల్ వికాస్ యోజన పథకం. దీని ద్వారా దేశంలో నిరుద్యోగ యువతకు వారికి నచ్చిన వివిధ రంగాలలో శిక్షణ పూర్తి చేసి ఉపాధి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థల వారు కూడా అనేక రంగాలలో నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి మంచి తర్ఫీదునిచ్చి ఆయా రంగాలలో నైపుణ్యతను పెంపొందింపజేస్తున్నారు. దీని ద్వారా నైపుణ్యత సాధించిన యువత స్వయం ఉపాధి సంస్థలు ఏర్పాటు చేసుకుని 10 మందికి జీవనభృతి కల్పించడం కానీ ఇతర సంస్థలలో ఉద్యోగ అవకాశం పొందే వీలు కూడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రయత్నంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కొంతవరకు చదువుకున్న వారే కాకుండా ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ చేసిన విద్యార్థులకు కూడా వారి వారి ట్రేడ్లలో మంచి నైపుణ్యత సాధించేందుకు, మెళకువలు నేర్చేందుకు ఎన్నో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు టాస్క్ సంస్థ ద్వారా ఇంజనీరింగ్ నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ప్రత్యేక నైపుణ్యత గలవారిగా తీర్చిదిద్దుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువత అన్ని రంగాలలో నైపుణ్యత సాధించేందుకు అవకాశం ఉంది.
1: నేషనల్ అథారిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఈ సంస్థ నిరుద్యోగ యువతకు ఎన్నో విధాలుగా వృత్తి నైపుణ్యత శిక్షణ అందిస్తుంది. ఈ సంస్థ నిరుద్యోగ యువతకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు న్యాక్ సంస్థ హైదరాబాద్ డైరెక్టర్ రాజిరెడ్డి గారు.
2: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్, అది కాకుండా మనము 33 జిల్లాలలో కూడా మన సెంటర్స్ అంటే వృత్తి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సొసైటీ. ఇది 1988 గవర్నమెంట్ మరియు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో, వారి ఇన్వెస్ట్మెంట్ తో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారో వారు చైర్మన్ గా, రోడ్డు రవాణా సంస్థ R&D మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి వైస్ చైర్మన్ గా, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు కూడా కో వైస్ చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఇండియాలోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇలాంటి సంస్థ వేరే ఒకటి లేదు. మన సంస్థలో ఇప్పటి వరకు 5,25,000 పైచిలకు నిరుద్యోగ యువతకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన ట్రైనింగ్స్ జాబ్ ఆపర్చునిటీస్ కన్స్ట్రక్షన్ సెక్టార్ లో, తర్వాత వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. తర్వాత ఏంటంటే, చాలా శిక్షణ కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, నాబార్డ్ కావచ్చు, అంటే కొన్ని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, లేదంటే ఎవరైతే సెల్ఫ్ సన్ అంటే వాళ్ళకు వాళ్ళే వచ్చి ఫీజు పే చేసి కూడా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అనేది సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్, అట్లనే ఎకానమీ కూడా వాళ్ళు బూస్ట్ చేస్తారు. అందుకని కన్స్ట్రక్షన్ కు సంబంధించి రెగ్యులర్ గా వర్కర్స్ ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళకి శిక్షణ మనం ఇస్తాం.

0: మిస్త్రి, మేషన్స్ కావచ్చు, బార్బెండర్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, సర్వేయర్స్ కావచ్చు, ఫాల్ సీలింగ్, ఈ మధ్యన ఏంటంటే దాదాపుగా 90% మనం ఫాల్ సీలింగ్ తర్వాత డ్రై వాల్స్ కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్ కావచ్చు, తర్వాత పెయింటర్స్ కావచ్చు, తర్వాత వెల్డర్స్ కావచ్చు, ఇంకోటి ఏంటంటే స్టోర్ కీపర్స్, దాంతో పాటు మనం ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారో, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ బోర్డు ఎవరైతే దానిలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాంతో పాటు వారి పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి కుట్టు శిక్షణ తరగతులు కూడా మనం చేస్తున్నాం. శిక్షణ అనంతరం వాళ్ళు ఓన్ గా టైలరింగ్ షాప్ ఓపెన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఎక్స్కవేటర్స్ కావచ్చు, జేసీబీస్ కావచ్చు, తర్వాత ట్రాన్సిట్ లోడర్స్, ఈ మధ్యలో సెల్ఫ్ లోడింగ్ మిక్సర్స్ కావచ్చు, తర్వాత మనకు మెకానిక్స్, ఇప్పుడు మనకు జేసీబీలు వివిధ రకాలైన మెషినరీస్ కి లోపల మెకానిక్ అవసరం ఉంటుంది, ఆ మెకానిక్ ట్రైనింగ్ కూడా మనం ఎన్ఈఏసీలో ఇవ్వడం జరుగుతుంది. ఇవి స్కిల్ డెవలప్మెంట్, అంటే వృత్తి శిక్షణ నైపుణ్యత పెంచేవి. దాంతో పాటు ఎవరైతే ఇంతకుముందే కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నామంటే, మనము రికగ్నేషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్, అంటే ఇంతకు ముందు వాళ్ళకు ఉన్నదాన్ని అసెస్ చేసి పరీక్ష పెట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని చూసి దానికి అనుగుణంగా కూడా వాళ్ళకి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది స్కిల్ డెవలప్మెంట్ లో. దీంతో పాటు ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, అంటే 4 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు థియరిటికల్ గా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటారు, వాళ్ళకి మనం ఇక్కడ NAC లో ఫినిషింగ్ స్కూల్ అని ఒక ప్రాక్టికల్ 3 మంత్స్ ట్రైనింగ్, అంటే వీళ్ళు ఇంజనీరింగ్ అభ్యాసం అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్ కు వెళ్లే అది ఉండదు, ఆ శిక్షణను మనకు ఇచ్చి అంటే ఇండస్ట్రీ రెడీ, వాళ్ళు ఉద్యోగానికి రెడీ అందేటట్టు దానికి కావాల్సిన వల్ల 4 సంవత్సరాలు ఏదైతే చదువుకున్నారో దాన్ని మనం 3 నెలలకు కుదించి దాన్ని ఫినిషింగ్ స్కూల్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఇంజనీర్స్ బేసికల్ గా మనకి ఎక్కువ మంది వచ్చేది మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, తర్వాత ఆర్కిటెక్ట్స్. దీంతో పాటు మనకి ఇంకొక కోర్స్ ఏముందంటే పీజీ డిప్లొమా, JNTU యూనివర్సిటీ నుంచి అనుబంధంగా బీటెక్ సివిల్ కావచ్చు, మెకానిక్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిన వాళ్ళకి పీజీ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, తర్వాత పీజీ డిప్లొమా క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్మెంట్ ఈ రెండు, తర్వాత సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, అంటే ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ తీసుకోండి, ప్రతి బిజినెస్ యూనిట్ తీసుకోండి, వీటన్నిటికీ కూడా ఫెసిలిటీస్ అనేది చాలా అవసరం ఉంది. దానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ JNFU నుంచి 11 నెలల సర్టిఫికేట్ కోర్స్ ను కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైతుందంటే మార్కెట్ లో ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బట్ కన్స్ట్రక్షన్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక కోర్సు అవసరం ఉందని గ్రహించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ఒక
1: యువత అన్ని రంగాల్లో నైపుణ్యతను సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంచి శిక్షణను అందిస్తున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన PMKVY 4O కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు కొత్తగూడెం గవర్నమెంట్ ఐటీ ప్రిన్సిపల్ జి రమేష్ గారు.
2: పిఎంకేవీవై 4O వర్షన్ లో లేటెస్ట్ రివైజ్డ్ కోర్సెస్ అన్నది భారత ప్రభుత్వం మనకు అందించింది. దీని ద్వారా డ్రాప్అవుట్స్ స్టూడెంట్స్, పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి లేకుంటే ఫెయిల్ అయి డిస్కంటిన్యూ కావడం కానీ, పాల్టైన్ చేసి డ్రాప్అవుట్ కావడం కానీ, ఐటీఐ చేసి డ్రాప్అవుట్ కావడం కానీ, పాస్ అయ్యి ఖాళీగా ఉండడం కానీ, ఈ విధంగా ఎవరైతే ఈ మధ్యలో డ్రాప్అవుట్ అయి ఐడియల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా మంచి క్వాలిటీ విద్యను అందించేసి వారిని కూడా ఒక జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమే ఇది PMKVY 4. దీని ద్వారా ఎంతోమంది విద్యార్థులకు తక్కువ సమయంలో తక్కువ కాల వ్యవధి కలిగినటువంటి కోర్సెస్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నవి. ఇవి దేశవ్యాప్తంగా 4 కేటగిరీస్ చేశారు. అది రాష్ట్రానికి కేంద్రానికి ఏ విధమైనటువంటి కోర్సు చేస్తే మన భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నది 4 కేటగిరీల కింద చేసి, వాటిలో ఒక దాదాపు 35 సెక్టర్లను భారత ప్రభుత్వం గుర్తించింది. ఆ సెక్టార్స్ ఏంటంటే ఏరోస్పేస్ అండ్ ఆవియేషన్, అగ్రికల్చర్, క్యాపిటల్ గూడ్స్ అండ్ స్కిల్ కౌన్సిల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, జెమ్ అండ్ జ్యువెలరీ, హ్యాండ్క్రాఫ్ట్స్ అండ్ కార్పెట్, హెల్త్ కేర్, హైడ్రోకార్బన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్. ఈ విధంగా దాదాపు 35 రకాల సెక్టార్స్ను గుర్తించేసి అన్ని సెక్టర్లలో, అది కన్స్ట్రక్షన్ కావచ్చు, ఫుడ్ ప్రాసెస్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు

0: కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఈ సెక్టార్స్ ను గుర్తించేసి వీటి ద్వారా కోర్సెస్ ను అందించినట్టయితే అన్ని రంగాల్లో ఈ విద్యార్థులకు మంచి విద్య అందించేసి వాళ్ళు దేశానికి ఉపయోగపడే విధంగా, ప్లస్ వాళ్ళు స్వయం ఉపాధి పెంపొందించుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అవి టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వెహికల్, రోబోటిక్స్, సిఎన్సీ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషనింగ్, తర్వాత ఈడిటీ, ఎంపీసీఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఆర్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, ఈ విధంగా 6 కోర్సెస్ అనేవి ఆల్రెడీ మనకు రెగ్యులర్ కోర్సెస్ నడుస్తున్నవి. అందులో ఒక 3 కోర్సులు 1 సంవత్సరం కాల వ్యవధి గల కోర్సులు, మిగతా 3 కోర్సులు 2 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సులు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు 3 ఉన్నవి. అందులో గవర్నమెంట్ ఐటీఐ కొత్తగూడెం, గవర్నమెంట్ ఆర్ఐటీఐ కృష్ణసాగర్ భద్రాచలంలో ఉంది, గవర్నమెంట్ ఐటీఐ మనుగూరులో ఉంది. ఇక్కడ మాకు రీసెంట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వచ్చింది. అందులో అధునాతనమైనటువంటి 6 కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అత్యాధునికమైనటువంటి మెషినరీ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎరక్షన్ అయ్యి మేము ప్రాసెస్ చేసి విద్యార్థులకు 1 ఇయర్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సు విద్యను అందిస్తున్నాం. ఎవరైతే విద్యార్థులు డ్రాప్అవుట్స్ అవ్వడం కానీ ఆల్రెడీ టెక్నికల్ కోర్సెస్ ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పాస్ అయి ఉండి ఐడియల్గా ఉండి నిర్ణయం తీసుకోలేనటువంటి దశలో ఉన్నటువంటి విద్యార్థులకు జస్ట్ ఒక 2-3 మంత్స్లో చక్కని కోర్సులు ఇవి. ఇందులో కనుక చేరినట్టయితే మంచి వ్యాలిడ్ సర్టిఫికెట్ ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు కూడా అలా పిల్లల్ని ప్రోత్సహించేసి విద్యార్థులను కనుక చేర్పించినట్టయితే వారికి మంచి దారి చూపించిన వాళ్ళు అవుతారు.
1: యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం అంటున్నారు ప్రైవేట్ ఐటీఐలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న మురళీ మనోహర రావు గారు.
2: ఐటీ అనేది ఇండియా లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడ ఐటీ చేసేవాళ్ళకి అది 2 ఇయర్స్ కోర్సు ఉంటుంది, 1 ఇయర్ కోర్సు ఉంటుంది. 1 ఇయర్ కోర్సు అంటే డీజిల్ మెకానిక్, వెల్డరు ఉంటుంది. 2 ఇయర్స్ కోర్సు అనగా ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, డీజిల్ మెక ఉంటుంది. చాలా ట్రేడ్స్ ఉంటాయి. దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎన్నో పరిశ్రమలు ఐటీ చేసి పాస్ అయిన వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎనీ జాబ్స్, ప్రైవేట్ కంపెనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంపెనీస్ ఇండియాలో ఎక్కడైనా చేసుకోవడానికి ఐటీ చేసిన వాళ్ళకి సాయస్ ఉంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యత సంపాదించి ప్రైవేట్ కంపెనీలు కానీ స్వచ్ఛందంగా కూడా వెల్డర్ చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా కూడా నైపుణ్యతతో వర్క్షాప్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే టర్నరు, మిషనిస్టు చేసుకున్న వాళ్ళకు కూడా వర్క్షాప్ పెట్టుకోవటానికి దీంట్లో అవగాహన బాగా పనికొస్తుంది. మాకు కంపెనీ ద్వారా పంపండి, ఎల్ఎన్టీసీ, బిహెచ్ఎల్, ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీలు కూడా, అప్రెంటిస్ అనేది సింగర్ అని వీటిలో కూడా చాలామంది జాబ్స్ చేస్తున్నారు ఐటీ చేసిన వాళ్ళు. అలాగే కేటీపీఎస్లో కూడా జేపీఏ అనేది ఐటీ ద్వారా స్కిల్తో చాలామంది జాబు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే నవభారత్, బీపీఎల్, హెవీ వాటర్ ప్లాంట్ ఎనీ కంపెనీ, ఎక్కువ శాతం సింగర్ అయిన వాళ్ళు అప్రెంటిస్ చాలా ఇస్తారు. అన్ని ట్రేడ్స్, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ అన్నీ తీసుకుంటూ ఉంటారు. అందరికి జాబులు రాకపోయినా కూడా అది సొంతంగా ఏదైనా వర్క్షాప్ పెట్టుకోవటానికి, వెల్డర్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ వెల్డర్ చేసినాడు, అది సొంతంగా వర్క్షాప్, వెల్డింగ్ షాప్ పెట్టుకొని స్వయం ఉపాధి పొందటానికి ఆస్కారం కలదు. గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పుడు ఐటీ చేసేవాళ్ళు ఎక్కువ శాతం స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యత అనేది బాగా నేర్చుకొని ఉంటే వాళ్ళకి తొందరగా ఎక్కడైనా కూడా నైపుణ్యత ఉంటేనే వాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది. అలాగని లేడీస్ అనగా టైలరింగ్, డ్రాప్స్మెన్, సివిల్, అన్ని ట్రేడ్స్లో ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటున్నారు. తీసుకొని జాబ్స్ కూడా అన్ని కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేడీస్కి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళు నేర్చుకున్న వృత్తిలో నైపుణ్యత అనేది ముఖ్యం. నైపుణ్యత లేకపోతే ఎక్కడా పనిచేయడానికి కుదరదు. పని ఎక్కువ శాతం నైపుణ్యత సంపాదించుకొని వారు అవగాహనతో వివిధ కంపెనీల్లో చేరటకు మంచి అవకాశం కలదు.
1: సింగరేణి సంస్థ ద్వారా కార్మికుల పిల్లలకే కాకుండా పరిసర ప్రాంత యువతకు వివిధ రంగాలలో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
3: సింగరేణి కాలరీస్ వారు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్స్ మీద చాలా రోజుల నుంచి వివిధ రకాలైనటువంటి ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి శిక్షణ

0: అందజేయుచున్నారు. ఇందులో ముఖ్యంగా సింగరేణి సేవా సమితి ద్వారా ఎంతోమందికి డ్రైవింగ్లో, డంపర్ డ్రైవింగ్లో మరియు కుట్టు మిషన్ల మీద, కంప్యూటర్ల మీద ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక నిరంతరంగా సాగుతున్నటువంటి ప్రక్రియ. మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎన్నో రంగాలలో మనము మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా వివిధ సంస్థలతో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతకి శిక్షణ, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేసేసి వారు ఉద్యోగానికి అర్హులయ్యే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ అనేది ప్రత్యేకమైన ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది కాకుండా సింగరేణి సేవా సమితి ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నిటికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొత్తగూడెం అని నెలకొల్పడం అనేది ఇవన్నిటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు అందించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం అనేదంటే ఉద్యోగం పొందడానికి మరియు వారంతటా వారు కూడా సొంత కాళ్ళ మీద నిలబడమే కాకుండా ఇంకా నాలుగురికి ఉద్యోగాలు కల్పించేటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. మనం చూజ్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా
1: వృత్తి శిక్షణలో నైపుణ్యత సాధించి ఆర్థికంగా నిలదొక్కుంటున్న కొంతమంది అభ్యర్థుల అభిప్రాయాలు వినండి.
2: నమస్తే అండి, నా పేరు సుష్మ, నేను కొత్తగూడెంలో ఉంటాను. నేను సింగరేణి సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన మగ్గం క్లాసులకు వెళ్ళాను. అవి మాకెంతో ఉపయోగకరమైనవి. దానివల్ల మేము సొంతంగా ఉపాధి అవకాశాలు పొందుకున్నాము. తద్వారా మా కుటుంబానికి మేము ఆసరాగా ఉంటున్నాము. ఇప్పుడు మాకు నేర్పిన మా మేడం కూడా చాలా బాగా నేర్పించారు. మగ్గం నేర్చుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన సింగరేణి సేవా సమితికి, మాకు ఈ మగ్గం క్లాసెస్ నేర్పిన మా మేడంకి మా ధన్యవాదాలు.
3: నా పేరు రుబీనా, నేను గ్రామరంలో ఉంటాను. నేను రుద్రంపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు నిర్వహించిన మగ్గం వర్క్ క్లాసెస్ నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న పని నాకు చాలా సహాయపడుతుంది. మాకు రోజు 2 గంటలు క్లాసెస్ నేర్పించేవాళ్ళు. ఇలా నేర్చుకుని నా స్వతంత్రంగా నేను బిజినెస్ డెవలప్ చేసుకున్నాను. నేను మొత్తం వర్క్ నేర్చుకుని సొంతంగా కుట్టడం మొదలుపెట్టాను. మా మేడం చాలా ఓపికతో మగ్గం వర్క్ నేర్పించారు. ఇంకా మగ్గం వర్క్తో పాటు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళు ఫోటోగ్రఫీ, వెల్డింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, ఇంకా టైలరింగ్, ఇలా చాలా కోర్సులు నేర్పించారు. నాకు మగ్గం వర్క్ ఇంట్రెస్టింగ్తో మగ్గం వర్క్ నేర్చుకున్నాను. ఇలాంటి అవకాశాలు ఇంకా కల్పించాలని కోరుకుంటున్నాను. రుద్రంపూడి పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు, మాకు నేర్పించిన మా మేడంకి ధన్యవాదాలు.
4: అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. మేరా నామ్ ఆఫ్రిన్, మే కొత్తగూడెం 14 నంబర్ మే రహతీ హూ. యహాం పే సింగరేణి సేవా సమితి వాళ్ళే మగ్గం క్లాసెస్ షురూ కియే హై. యే మగ్గం కోర్స్ 3 మహీనో కా థా. డైలీ 2 అవర్స్ సిఖాతే థే. హమారే మేడం బహుత్ సబర్ సే సిఖాయే థే. హమే భీ బహుత్ అచ్చా సా సీఖ్ లియే. హమ్ యే వర్క్ సీఖనే సే ఓన్ సే బిజినెస్ లగా లియే థే. ये बिजनेस लगाने से मुझे थोड़ा बहुत फ़ायदा हुआ है. ये अपॉर्चुनिटी दिए सो सेवा समिति वालों को और हमारे मैडम को. शुक्रिया, अल्लाह हाफिज़.
1: तानु WMA చదివినప్పటికీ ఉద్యోగం రాక ఫోటోగ్రఫీలో శిక్షణ పొంది ఉద్యోగం సంపాదించానని ప్రస్తుతం కొంతమంది విద్యార్థులకు ఫోటోగ్రఫీలో శిక్షణ ఇస్తూ వివిధ స్కిల్స్ నేర్పిస్తున్నానంటున్నారు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ శిక్షకులు శ్రీ కేసీఎస్ రావు గారు.
5: ఈ ఫోటోగ్రఫీ నాకు ప్రవృత్తి అయిపోయింది. నాకు ఫోటోగ్రఫీ ఎందుకంటే ఫోటోగ్రఫీ జైంట్ యూనివర్సిటీ హైదరాబాద్ లో నేను 3 ఇయర్స్ డిప్లొమా చేశా. చేసిన తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ లో యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ చేరి సీనియర్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయిపోయాను. నేను యాక్చువల్ గా WMA చేశాను. WMA తో నాకు ఏం రాలే, ఓన్లీ ఫోటోగ్రఫీ డిప్లొమా తోటే జాబ్ వచ్చింది. కాబట్టి నేను నేర్చుకున్న చదువు 10 మందికి తెలియబడటం ఉద్దేశం తోటి ఉచితంగా క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టా. ఫోటోగ్రఫీ క్లాసెస్ అంటే కెమెరా అంటే ఎలా ఉంటుంది, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, కొత్త కెమెరా గురించి అన్నమాట. తర్వాత ఫోటోగ్రఫీ అనేది చాలా గొప్ప స్కిల్ అనేది. ఈ స్కిల్ మన చేతిలో ఉంటే మనం పాకెట్ మనీ ఈజీ సంపాదించుకోవచ్చు. ప్రింట్ ఖర్చు 5 రూపాయలు అయితే 5 రూపాయలు మనం మిగులుతాయి. అట్లాగా ఆలోచించుకుంటే లాభం. ఫోటోగ్రఫీ అనేది చాలా మంచి స్కిల్ డెవలప్మెంట్. చాలా మంది కొన్ని 100 మంది ట్రైనింగ్ కూడా జరిగింది. నేను 2020లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తున్నాను నా పిల్లలకి. కమ్యూనిటీ పాలిటెక్నిక్ అని మన పాలిటెక్నిక్ కాలేజ్ లో ఒక స్కీమ్ ఉంది, దాని ద్వారా కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, గవర్నమెంట్ సర్టిఫికేట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్. దాని వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్కిల్స్ మీద మనం డెవలప్ చేసుకుంటే భవిష్యత్తులో కూడా మనం చాలా డెవలప్ అవుతాం అనేసి నాకు అభిప్రాయం.
1: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుందో

0: తెలియజేస్తున్నారు శ్రీమతి వేల్పుల విజేత గారు.
1: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని మన మోడీ గారు 2013లోనే పెట్టడం జరిగింది. దాని ప్రకారం జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మామూలుగా సెల్ ఫోన్ రిపేరింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, లేదంటే కార్పెంటరీ కానీ, లేదంటే ఆడవాళ్ళు అయితే కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, టాలీ అకౌంటింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, టైలరింగ్ కానీ, అలాంటివి చాలా అంటే దాదాపు ఒక 159 రంగాలు స్కీమ్స్ ఉన్నాయి. వాటిల్లో పిల్లలకి ట్రైనింగ్స్ ఇస్తాం. మాతో పాటు వివిధ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా బాధ్యులుగా చేయడం జరిగిందండి. వాళ్ళ దగ్గర కూడా అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉండాలి. అలానే దీన్ దయాళ్ స్కీమ్ కింద చాలా ఆర్గనైజేషన్స్ నడుస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే వృత్తి విద్యా కేంద్రం, అంటే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ అంటారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేలాగా వాళ్ళకి ట్రైనింగ్స్ 2 నెలలు 3 నెలలు వసతితో కూడిన ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళకి ఉద్యోగం వచ్చేలాగా తోడ్పాటు అందిస్తాం అనమాట. ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడున్న ఏ నిరుద్యోగి ఉండరండి, అందరికీ ఉద్యోగం వస్తుందని. ఇప్పుడు నాక్ అండి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దాని ద్వారా చాలా మంది పిల్లలకి భోజన వసతితో కూడిన సౌకర్యాలు కల్పిస్తారు. అంటే 7th క్లాస్ చదివిన పిల్లవాడి దగ్గర నుంచి ఈవెన్ ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ చదివిన పిల్లల వరకు కూడా చాలా చక్కని ట్రైనింగ్స్ ఉన్నాయండి. వాళ్ళు ట్రైనింగ్స్ ఇవ్వడంతో పాటు ఉద్యోగం కూడా చూపిస్తారు.
2: నేషనల్ అకాడమీ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నాక్ ఈ సంస్థ ద్వారా నిరుద్యోగ యువత, అలాగే ఇదివరకే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న యువత కూడా తమ స్కిల్స్ ను పెంపొందించుకోవడానికి నాక్ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు నాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జి రమేష్ గారు.
3: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇది ప్రభుత్వ రంగ సంస్థ. సో దీనిలో అందరు బిల్డర్స్, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని కూడా ఇందులో షేరింగ్ ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని ముఖ్య ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో కొండాపూర్లో హైటెక్స్లో ఉంది. ఇది దగ్గర 48 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇది. సో దీన్ని స్థాపించిన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీంట్లో అంటే నిర్మాణ రంగంలో 2వ అతిపెద్ద ఉపాధి రంగ సంస్థ ఇది. అంటే వ్యవసాయ రంగం తర్వాత నిర్మాణ రంగం అనేది భారతదేశంలో 2వ అతిపెద్ద ఉపాధి రంగ సంస్థ. కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దీంట్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటికి వినియోగానికి చాలా మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి దీనిలో నైపుణ్యతను పెంపొందించి వాటికి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తే వాళ్ళు చాలా మంది యువతకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో దీన్ని 1998లో అప్పుడు స్థాపించడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి జిల్లాలో, తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిర్మాణ రంగంలో ఉండేటువంటి వివిధ రకాల వృత్తులలో శిక్షణనిచ్చి, అంటే 3 నెలల శిక్షణ ఉంది, 15 రోజుల శిక్షణ ఉంది, 6 మంత్స్ కోర్సు ఉన్నాయి, తర్వాత అలాగే 1 ఇయర్ కోర్సెస్ ఉన్నాయి. ఇట్లా నిర్మాణ రంగంలో వివిధ రకాల వృత్తులలో శిక్షణనిచ్చి కింది స్థాయి నుంచి, అంటే తాపీ మేస్త్రి, పెయింటరు, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, బార్ బెండరు, ఫార్మ్ వర్క్ కార్పెంటరీ, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, జనరల్ వర్క్ సూపర్వైజరు, ల్యాండ్ సర్వేరు, ఇటువంటి వాటిలో అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే డిప్లొమా క్యాండిడేట్స్ కి అడ్వాన్స్ డిప్లొమా కోర్సెస్, పీజీ కోర్సెస్, తర్వాత కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కోర్సెస్, స్ట్రక్చరల్ డిజైనింగ్ ఇలాంటి కోర్సెస్ లో మేము శిక్షణ ఇచ్చి కంప్లీట్ గా ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 100% అనేటువంటి ప్లేస్మెంట్ మా ముఖ్య ఉద్దేశం. నిరుద్యోగ యువత ఈ ప్రోగ్రామ్స్ ని అందరూ ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉన్నందున ఇటువంటి ఉపాధి అవకాశాలు వినియోగించుకుంటే గనక నిరుద్యోగ యువతకు ఈ నిర్మాణ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం తర్వాత 2వ అతిపెద్ద ఉపాధి రంగ సంస్థ మన నిర్మాణ రంగ సంస్థ. కాబట్టి ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఇచ్చేటువంటి వివిధ రకాల కోర్సులలో నిరుద్యోగ యువత ఇందులో 5th క్లాసు ఏవో అంటే 5th to degree, 10th ఇంటర్, ఐటీఐ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు సార్.
0: నేటి యువతలో స్కిల్ డెవలప్మెంట్స్ అనేవి చాలా ముఖ్యమంటున్నారు సయ్యద్ ఇఫ్తాకర్ గారు.
4: చాలా మంది ఇప్పుడు మేము చూసినాం ఐటీఐ చదివి కొంతమంది ఖాళీ ఉండి మన కానిస్టేబుల్ జాబులకు సెలెక్ట్ అయి ఉన్నారు. అంతకుముందు ఆర్మీ వాళ్ళు సెలక్షన్ పెట్టినప్పుడు వెళ్ళారు. ఐటీఐకి ఆర్మీకి, ఐటీఐకి కానిస్టేబుల్కి సంబంధం లేదు. ఆ కుర్రవాడికి ఆ రోజున అది ఉపయోగపడింది. ఐటీఐ అనేది టెక్నికల్, మనకు ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. ఈ ఆర్మీ కానిస్టేబుల్స్ అనేది హాళీలను బట్టి నడిపిస్తూ ఉంటారు. నేను ఐటీఐ చేస్తున్నాడు ప్లస్ ఇది వచ్చింది. ఐటీఐ చేసి చదివిన తర్వాత ఆటోమేటిక్ ఉద్యోగం వచ్చింది కాబట్టి దీనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయాడు స్టెప్ బై స్టెప్. దాంట్లో పోయిన తర్వాత టెక్నికల్ ఉంది కాబట్టి ఆయనకి ఇంకో క్యాడర్ రావచ్చు. మంచి ఉపయోగాలు ఉన్నాయి. యువత కూడా దీన్ని చాలా ఉపయోగించుకోవాలి. ఏదో చేస్తున్నాం, పెట్టారు, చూస్తున్నామని కాదు, పెట్టిందంతా యువత కోసమే. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతిదీ కూడా యువత బాగుండాలా, చెడు మార్గానికి పోకూడదు, దేశానికి నష్టం రాకూడదు, ప్రజలకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతోనే పెడతారు. ఇక్కడ ఎక్కువ విషయం చెప్పాలా, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ వేరే ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వేరే ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్ రెండు కలిపి పెట్టే స్కీమ్స్ ఉన్నాయి. ఈ ఓవరాల్గా మంచి స్కీమ్స్, దీనికి ఎట్లా ఉపయోగించుకోవాలా అనేది యువత చూడాలి. ఒక విద్యార్థి స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఒక ఐటీఐలో కానీ చేరి

0: అప్పుడు వాడు బయటికి పోయి ఇంకో కుర్రాన్ని కూడా తీసుకొచ్చి చేర్పించేటట్టు ఉండాలి.
1: పాల్వంచలోని నవభారత్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ఏమంటున్నారో ఇప్పుడు విందాం.
2: నా పేరు సంకీర్తన. నేను పాల్వంచలో ఉన్న నవభారత్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్లో డీటీపీ నేర్చుకున్నాను. డీటీపీ చేయడం వల్ల ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ అవన్నీ మనం మంచిగా చేయగలుగుతాం. మనము ఎంఎస్ ఆఫీస్ని మంచిగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ నేర్పించారు. దాంట్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అవన్నీ నేర్పించారు. నిరుద్యోగులకు మంచిగా ఇది నేర్చుకోవడానికి, అదేవిధంగా నేర్చుకున్న తర్వాత మంచిగా వేరే దగ్గర చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ సెంటర్ లాగా అట్లా పెట్టుకోవడానికి, ప్రైవేట్గా జాబ్స్ లాగా అట్లా చేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. డిగ్రీ అంటే డిగ్రీలో సబ్జెక్ట్స్ డిగ్రీకే, కానీ కంప్యూటర్ ఇది మామూలుగా నేర్చుకోవడం వల్ల బేసిక్స్ అవన్నీ మనం తెలుసుకొని ఇంకా మంచిగా చేసుకోవడానికి మనకు ఉపయోగపడేదిగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్క దాంట్లో కంప్యూటరే యూజ్ చేసే వారంగా ఉన్నాము. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనం అన్ని విషయాల్లో చేసుకోగలుగుతాము. నేను నవభారత్ లొకేషనల్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. కొత్తగూడెంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. దీని వలన విద్యార్థులకు, నిరుద్యోగ యువతకి చాలా సహాయంగా ఉపయోగంగా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ సెంటర్లలోకి వెళ్తే మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కొరకై సహాయపడుతున్న ఇతర సంస్థల వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకొని తమ స్కిల్ నాలెడ్జ్ ని పెంచుకొని ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం.
1: స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువత శిక్షణ పొంది నైపుణ్యతను పెంపొందించుకొని తాము ఆర్థికంగా బలపడి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం.

మీరింతవరకు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధితోనే యువత భవిత ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటని.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: వాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
7: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పిఎం జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ
1: ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತಲು ಸದೋದನದಿ ದುರಗಾ ಉಷಾರಮಣಿ. ಭಾರತ ಯುನೈಟೆಡ್ ಕಿಂಗ್ಡಮ್ ಸ್ವೇಚ್ಛ ವಾಣಿಜ್ಯ ಒಪ್ಪಂದಂ ಈ ವೇಳ మల్లకొచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో

ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఇది భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విషన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్

0: ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం @aarnews_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్లో మేకింగ్ మల్టీలెటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపైన ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: 80 నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జై జగన్నాథ్.

అనే పవిత్ర నామస్మరణ మానమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్లారా చూసేందుకు పూరి సిద్దమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్ బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

యువతకు సంతృప్తికరమైన వృత్తిని, మంచి ఉద్యోగ అవకాశాలను, విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగే సామర్థ్యాన్ని అందించడానికి అవసరమైన సాధనాలను సమకూర్చి యువత నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను అన్వేషించటానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పోషించే కీలక పాత్రను ప్రముఖంగా చాటి చెప్పటానికి 15వ తేదీన జరుపుకునే ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎంపిక చేసింది. ఈ వార్షిక వేడుక ఒక కేంద్ర బిందువుగా పనిచేస్తూ యువత తమ వృత్తి జీవితంలో రాణించటానికి, సమాజంలో తమకంటూ ఒక పేరు సంపాదించుకోవటానికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తుంది.

ప్రతి సంవత్సరం జులై 15న జరుపుకునే ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రారంభించింది. ఉద్యోగ మార్కెట్లో రాణించడానికి, మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి, వ్యవస్థాపక వ్యాపారాలను చేపట్టడానికి యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించాల్సిన ఆవశ్యకతకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని ఈరోజు ప్రపంచ దృష్టికి తెస్తుంది. వయోజనుల నిరుద్యోగ రేట్ల కంటే యువత నిరుద్యోగం గణనీయంగా ఎక్కువగా ఉండటం వంటి ప్రపంచ సవాళ్లకు ప్రతిస్పందనగా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత ఉపాధి విద్యా విషయంలో గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారనే గుర్తింపు నుండే ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలనే చొరవ పుట్టింది. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, ఆర్థిక మార్పులు, ప్రపంచీకరణ వంటివి ఈ సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. వీటికి కొత్త పరిశ్రమలకు, ఉద్యోగ పాత్రలకు అనుగుణంగా మారగల నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, యువజన సంఘాలు ఈ రోజును వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలతో జరుపుకుంటాయి. ఆధునిక కార్యబలంలో విజయం సాధించడానికి యువతకు అవసరమైన సాధనాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలలో తరచుగా వర్క్షాపులు, ప్యానెల్ చర్చలు, నైపుణ్య శిక్షణ తరగతులు ఉంటాయి. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ద్వారా యువత నైపుణ్యాల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ఆర్థిక పురోగతిని సాధించడానికి, అందరికీ మరింత సమ్మిళిత సమానమైన భవిష్యత్తును అందించడానికి ఈ పెట్టుబడి చాలా కీలకం.

మొదటి ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు. ఇది సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా ప్రారంభంతో ఏకకాలంలో జరిగిన ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ అజెండాలో అందరికీ నాణ్యమైన విద్య, గౌరవప్రదమైన ఉపాధిపై దృష్టి సారించిన నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయి. సుస్థిర ఆర్థిక వృద్ది, సామాజిక సమ్మిళితాన్ని సాధించడంలో నైపుణ్యాభివృద్ది పోషించే కీలక పాత్రను ఇది నొక్కి చెబుతోంది. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం కీలక ప్రసంగాలు ప్యానెల్

0: చర్చలో ఇంటరాక్టివ్ సెషన్లతో కూడిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను సంపాదించడంలో తమ అనుభవాలను సవాళ్లను పంచుకోవడానికి ఈ సెషన్లు యువతకు ఒక వేదికను అందించాయి. యువతకు మరిన్ని అవకాశాలను కల్పించడానికి విద్య పాఠ్య ప్రణాళికలను కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చడం, ప్రభుత్వ ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం వివరించింది. వివిధ దేశాలు తమ కార్యక్రమాలతో ఈ రోజును జరుపుకున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వృత్తి శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ఆఫ్రికాలో అనేక దేశాలు యువతను సంభావ్య యజమానులు శిక్షణా సంస్థలతో అనుసంధానించడానికి నైపుణ్య పోటీలు ఉద్యోగ మేళాలను నిర్వహించాయి. మొదటి ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం యువత నైపుణ్యాభివృద్దిపై అంతర్జాతీయ సహకారానికి సంభాషణకు బలమైన పునాది వేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే ఇలాంటి కార్యక్రమాలకు ఒక ఆదర్శంగా నిలిచింది. యువతే ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ది, సామాజిక పురోగతికి కీలక చోదకులని గుర్తిస్తూ వారి నైపుణ్యాలు సామర్థ్యాలలో పెట్టుబడి పెట్టాల్సిన అన్ని రంగాల సమిష్టి బాధ్యతను ఇది వివరించి చెప్పింది.
1: ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవ కార్యక్రమాలు నైపుణ్యాభివృద్దిలో ప్రస్తుత పోకడలను చర్చించడానికి, ఉత్తమ పద్ధతులను పంచుకోవటానికి, యువత నైపుణ్య లోపాలను పరిష్కరించడానికి, పరిష్కారాలను ఆలోచించడానికి నిపుణులను, విధాన రూపకర్తలను, విద్యావేత్తలను, యువతను ఒకచోట చేర్చుతాయి. నైపుణ్య పోటీలు వివిధ వృత్తి సాంకేతిక రంగాలలో యువత యొక్క ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమాలు రెండు ప్రయోజనాలను అందిస్తాయి. నైపుణ్యాభివృద్ది పట్ల యువతలో ఆసక్తిని రేకెత్తించటం, ఇంకా కాబోయే యజమానులకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఒక విలువైన వేదికను అందించటం.

0: కెరియర్ ఫెయిర్లు యువతను కాబోయే యజమానులు, శిక్షణ సంస్థలతో అనుసంధానిస్తాయి. ఈ కార్యక్రమాలు యువతకు కెరియర్ ఎంపికలను అన్వేషించడానికి, అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకోవడానికి, వారికి ఆసక్తి ఉన్న రంగంలోని నైపుణ్యాలతో పరిచయాలు పెంచుకోవడానికి సహాయపడతాయి. అనేక సంస్థలు ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని యువత శిక్షణకు మద్దతు ఇచ్చే లక్ష్యంగా కొత్త నైపుణ్యాభివృద్ధికి కార్యక్రమాలను ప్రారంభించడానికి లేదా నిధుల కార్యక్రమాలను ప్రకటించడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకుంటాయి. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం నాడు చేసే ప్రసంగం భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నైపుణ్యాభివృద్ధి పోషించే కీలక పాత్రను హైలైట్ చేస్తుంది. యువతకు సంబంధిత నైపుణ్యాలను అందించడం ఆర్థిక వృద్ధిని ఎలా ప్రోత్సహిస్తుందో, మరింత సమ్మిళిత సామాజిక నిర్మాణాన్ని ఎలా సృష్టిస్తుందో, మరియు వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి ఎలా సాధికారత కల్పిస్తుందో చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం నాడు చక్కగా రూపొందించిన ప్రసంగాలు యువతను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. వక్త పంచుకునే నిజ జీవిత ఉదాహరణలు, విజయగాథలు యువతను ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు, ఒక యువ ప్రతినిధి నైపుణ్య సముపార్జన ద్వారా సవాళ్లను ఎలా అధిగమించారో తమ ప్రయాణాన్ని పంచుకోవచ్చు. ఇది ప్రేక్షకులను ప్రభావితం చేయడంతో పాటు నేర్చుకోవడంలో ఉన్న పరివర్తన శక్తిని ప్రదర్శిస్తుంది. విభిన్న స్వరాలను, దృక్కోణాలను విస్తరించడం ద్వారా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం నాడు చేసే ప్రసంగం ఆ రోజు ప్రభావాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే కాకుండా వివిధ భాగస్వాముల నుండి నిర్దిష్ట చర్యలను ప్రేరేపిస్తుంది. తద్వారా యువత విజయం సాధించడానికి అవసరమైన సాధనాలను కలిగి ఉండే భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది.
1: యువత నైపుణ్యాలలో పెట్టుబడి మెరుగైన భవిష్యత్తును నిర్మించడం, యువతకు సాధికారత, నైపుణ్యాల ద్వారా సామర్థ్యాన్ని వెలికితీయడం ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవ వేడుకల సమయంలో నిన్న

ధన్యవాదాలు ప్రతి చోట కనిపిస్తాయి. ఈ కార్యక్రమాలను ప్రచారం చేసే బ్రోచర్లు, పోస్టర్లు, ఫ్లెయిర్లపై వీటిని గమనించవచ్చు. ఇవి తరచుగా అందరి దృష్టిని ఆకర్షించడానికి, ఆ రోజు సందేశాన్ని తెలియచేయడానికి ఉపయోగపడతాయి. సమావేశాలు, వర్క్షాపులు, కెరీర్ ఫెయిర్లలో ఉత్సాహభరితమైన, ప్రభావవంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవ నినాదాలను బ్యానర్పై ప్రముఖంగా ప్రదర్శించవచ్చు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవ నినాదాలు కేవలం ఆకట్టుకునే పదబంధాలు మాత్రమే కాదు, అవి యువతను నైపుణ్యాభివృద్ది ద్వారా తమలో తాము పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తూ యువత నైపుణ్యాల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భాగస్వాములను కోరుతూ ఒక కార్యాచరణ పిలుపుగా పనిచేస్తాయి. ఈ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రతి యువత విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్దమయ్యే భవిష్యత్తును నిర్మించడంలో మనమందరం ఒక పాత్ర పోషించవచ్చు.

యువ నైపుణ్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా ఈ రోజును జరుపుకుంటుంది. ఒకరోజు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. యువతను ఉద్యోగ రంగంలో రాణించడానికి, దేశ ప్రగతికి విలువైన భాగస్వాములుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయవలసిన ఆవశ్యకతను ఇది మనకు గుర్తు చేస్తుంది. దేశంలోని యువతరం యొక్క నిర్దిష్ట అవసరాలపై దృష్టి సారిస్తూ ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుంటాయి. భారతదేశంలో ఈ వేడుకలు యువతరం యొక్క నిర్దిష్టమైన అవసరాలపై దృష్టి సారిస్తూ ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుంటాయి. భారతదేశంలో ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సాధారణ నైపుణ్యాభివృద్ధికి మించి ఉంటుంది. ప్రభుత్వం, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు భారతీయ ఉద్యోగ మార్కెట్ వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన నైపుణ్యాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటాయి. వీటిలో డిజిటల్ అక్షరాస్యతపై వర్క్షాప్లు, ఐటీ లేదా పునరుత్పాదక శక్తి, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వృత్తి శిక్షణ లేదా భారతదేశంలోని విస్తారమైన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా రూపొందించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. నైపుణ్యాభివృద్ధి మేళాలు శిక్షణ ప్రదాతలను, పరిశ్రమ ప్రతినిధులను, యువతను ఒకచోట చేర్చుతాయి. ఇవి అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి. నైపుణ్య పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు యువ ప్రతిభకు ఒక వేదికగా నిలుస్తాయి. ఇక్కడ వారు వివిధ వృత్తి ఇంకా సాంకేతిక రంగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. వారి సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి స్ఫూర్తినివ్వటమే కాకుండా కాబోయే యజమానులను ఆకట్టుకోవడానికి ఒక వేదికను కూడా కల్పిస్తుంది. పని ప్రపంచం వేగంగా మారుతుంది. కృత్రిమ మేధ, పర్యావరణ అనుకూల పరివర్తన, పెరుగుతున్న సామాజిక సంక్లిష్టత, మనం నేర్చుకునే, పనిచేసే సమాజంలో పాలు పంచుకునే విధానాలు రూపాంతరం చెందుతున్నాయి. ఈ మారుతున్న వాతావరణంలో రాణించాలంటే యువతకు కేవలం సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే సరిపోవు. వారికి సాంకేతిక, డిజిటల్, ఏఐ, పర్యావరణ, సామాజిక, భావోద్వేగ ఇంకా పౌర నైపుణ్యాలతో పాటు సాంకేతికత భర్తీ చేయలేని మానవ గుణాలను మిళితం చేసి సమతుల్య సామర్థ్యాల సముదాయం అవసరం. ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు అనే ఇతివృత్తం కింద ఈ సంవత్సరం ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవ కార్యక్రమాలు వినూత్న యువ నైపుణ్య కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాయి. ఈ కార్యక్రమాలు యువతను కేవలం పరిస్థితులకు అనుగుణంగా మారడానికి కాకుండా సానుభూతితో నాయకత్వం వహించటానికి, సాంస్కృతిక విభేదాలను తొలగించటానికి, దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి మరింత సుస్థిరమైన, సమ్మిళితమైన భవిష్యత్తును చురుగ్గా తీర్చిదిద్దడానికి కూడా శక్తివంతం చేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా యువతకు నిరుద్యోగం ఒక ప్రధాన సామాజిక సవాలుగా మిగిలిపోయింది. ఐఎల్ఓ యొక్క గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2024 ప్రకారం ప్రపంచ యువత నిరుద్యోగ రేటు

0: 2023లో 13% పడిపోయింది. ఇది గత 15 ఏళ్లలో అత్యల్పం మరియు మహమ్మారికి ముందున్న 13.8% స్థాయి కంటే తక్కువ. అయితే ఈ పునరుద్ధరణ ఏకరీతిగా లేదు. అరబ్ దేశాలు, తూర్పు ఆసియా మరియు ఆగ్నేసియా దేశాలలో 2019తో పోలిస్తే 2023లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 యువకులలో ఒకరు, యువతులలో 1/4 కంటే ఎక్కువగా ఉన్నారు. పనిచేసేవారికి కూడా గౌరవప్రదమైన ఉద్యోగాలు అరుదుగానే ఉన్నాయి. యువ కార్మికులలో 50%కి పైగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అల్ప ఆదాయ దేశాలలో 4లో 3 కేవలం స్వయం ఉపాధి లేదా తాత్కాలిక ఉద్యోగాలలోనే ఉన్నారు. హరిత మరియు నీలి రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా 2030 నాటికి 84 లక్షల యువతకు ఉద్యోగాలను సృష్టించవచ్చు. కాని వీటికి సమాన వేతనం, సామూహిక బేరసారాలు, వేధింపుల నుండి రక్షణ వంటి ప్రాథమిక హక్కులతో సహా గౌరవప్రదమైన పని పరిస్థితులు తప్పనిసరిగా ఉండాలి.
1: అందరికీ సమ్మిళిత మరియు సమానమైన నాణ్యమైన విద్యను అందించడం జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా పూర్తిగా ప్రతిబింబిస్తుంది. 2030 సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి గణనీయమైన ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా అందుబాటు ధరలో నాణ్యమైన సాంకేతిక వృత్తి విద్య శిక్షణ, వృత్తి విద్యా శిక్షణ, ఉపాధి, గౌరవప్రదమైన పని మరియు వ్యవస్థాపకత కోసం సాంకేతిక వృత్తి నైపుణ్యాలను సంపాదించడం, లింగ వివక్షను తొలగించటం, బలహీన వర్గాలకు ప్రాప్యతను నిర్ధారించటం, ఇలాంటి అంశాలపై ఇది దృష్టి పెడుతుంది. వృత్తి విద్యా శిక్షణ స్వయం ఉపాధి నైపుణ్యాలతో సహా ఉద్యోగ ప్రపంచంలోకి ప్రవేశించటానికి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించగలదు. కంపెనీలు సమాజాల ద్వారా మారుతున్న నైపుణ్యాల డిమాండ్లకు ప్రతిస్పందన మెరుగుపరచడం, ఉత్పాదకతను పెంచడం ద్వారా వేతన స్థాయిలను పెంచడం కూడా చేయగలదు. పని ఆధారిత అభ్యాసం వంటి వాటి ద్వారా పొందిన నైపుణ్యాలను గుర్తించబడి ధృవీకరించబడేలా చూడాలి. ఉద్యోగ ప్రపంచంలోకి ప్రవేశించటానికి ఉన్న అడ్డంకులను తగ్గించగలదు. తక్కువ నైపుణ్యం ఉన్న, తక్కువ ఉపాధి లేదా నిరుద్యోగులుగా ఉన్నవారికి, స్కూల్ మానేసిన యువతకు, విద్య ఉపాధి శిక్షణలు లేని వ్యక్తులకు కూడా నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించాలి.

0: వాతావరణ మార్పు, సంఘర్షణ, నిరంతర పేదరికం, పెరుగుతున్న అసమానత, వేగవంతమైన సాంకేతిక మార్పు, జనాభా పరివర్తన, ఇతర సవాళ్లతో పరస్పరం అనుసంధానించబడిన కోవిడ్-19 మహమ్మారి నుండి సామాజిక ఆర్థిక పునరుద్ధరణ కోసం సమిష్టి ప్రయత్నాల మధ్య ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం జరపబడుతుంది. యువతలు, బాలికలు, వైకల్యాలున్న యువకులు, పేద కుటుంబాలకు చెందిన యువకులు, గ్రామీణ సంఘాలు, స్థానిక ప్రజలు, మైనారిటీ సమూహాలు, అలాగే హింసాత్మక సంఘర్షణ ఘటనలు, రాజకీయ అస్థిరత పర్యవసానాలను అనుభవించేవారు ఈ ఉత్సవాలలో భాగస్వామి కాలేకపోతున్నారు. పనిచేసే ప్రపంచాన్ని అందుకోవడంలో అడ్డంకులను తొలగించుకుని నైపుణ్యాలు పొంది గుర్తింపు ఉండే సర్టిఫికేట్ పొందేలా చూసుకోవడం ద్వారా బడి బయట ఉన్న యువతకు ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని వారికి నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడం ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడంలో టీవీఈటీ బాగా ఉపయోగపడుతుంది. 2030 ఎజెండా కోసం సానుకూల మార్పు ఆవిష్కరణలను రూపొందించడానికి ప్రపంచ ప్రక్రియలో యువకులు పూర్తిగా భాగస్వామ్యం కావాలనేది చాలా ముఖ్యమైంది. యువకులు నేటి పరిస్థితుల్లో నిరుద్యోగులుగా ఉండటానికి దాదాపు 3 రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. తక్కువ నాణ్యత గల ఉద్యోగాలు, ఎక్కువ లేబర్ మార్కెట్లో అసమానతలతో కార్మికులు ఎక్కువ కాలం పనిచేయాల్సి వస్తోంది. అసురక్షిత పాఠశాల నుండి పనికి బదిలీలకు నిరంతరం గురవుతున్నారు. అదనంగా మహిళలు తక్కువ ఉపాధి, తక్కువ జీతం, పార్ట్ టైం ఉద్యోగాలు లేదా తాత్కాలిక ఒప్పందాల క్రింద పనిచేసే అవకాశం ఉంది. యువత నిరుద్యోగానికి ఒక కారణం నిర్మాణాత్మక నిరుద్యోగం. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం ఉండే కార్మికులు అందుబాటులో లేకపోవడం నిరుద్యోగానికి దారితీస్తోంది. యువతకు సకాలంలో నైపుణ్యాలను అందించగలిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలపైనే కాకుండా 2030 ఎజెండాలో స్థిరమైన అభివృద్ది కోసం ఉద్దేశించిన సమానమైన సమ్మిళిత సమాజాల పరివర్తనకు ఆటంకం కలిగిస్తుంది. నైపుణ్యాల అభివృద్ధి అనేది యువత పనిచేయడానికి, సాఫీగా మారడానికి ఒక ప్రాథమిక సాధనం.
1: యువత నైపుణ్యాలలో పెట్టుబడి పెట్టడం అనేది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాకుండా మరింత సుసంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం చేసే ఒక వ్యూహాత్మక పెట్టుబడి అని ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం శక్తివంతంగా గుర్తు చేస్తోంది. యువత నైపుణ్యాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారు శాశ్వత ప్రభావాన్ని చూపగల సాధనాలను పొందుతారు. జ్ఞానం, సామర్థ్యాలతో సాధికారత పొందినవారు సమాజానికి చురుకైన భాగస్వాములుగా మారి సానుకూల మార్పును తీసుకురాగలరు. అయితే ఈ అవకాశాల భవిష్యత్తు ప్రతి యువతకు వాస్తవం కాదు. పేదరికం కారణంగా చాలామంది పిల్లలు నాణ్యమైన విద్యను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇది వారు అభివృద్ది చెందడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలను పరిమితం చేస్తోంది. కాని కెట్టోషిప్లో భాగమై నెలకు కేవలం 100 రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా ఒక పిల్లవాడి విద్యకు నేరుగా మద్దతు ఇవ్వవచ్చు, వారి పేదరికపు విషవలయాన్ని ఛేదించడంలో సహాయపడవచ్చు. అణగారిన పిల్లలకు అవకాశాల ప్రపంచాన్ని తెరిచే తాళం చెవి విద్యే. నాణ్యమైన విద్య ద్వారా పిల్లలకు జ్ఞానం, ఆచరణాత్మక నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం అనే నిధిని పొంది అత్యుత్తమ సామర్థ్యాలుగా ఎదుగుతారు. కెట్టోషిప్లో నమోదు చేసుకోవడం ద్వారా ఒక బిడ్డకు విద్యావకాశాన్ని అందించడమే కాదు, వారి భవిష్యత్తులో, వారి కుటుంబ శ్రేయస్సులో, మొత్తం సమాజ పురోగతిలో పెట్టుబడి పెడుతున్నారు. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ఒక కార్యాచరణ పిలుపు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి యువత విజయం సాధించడానికి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉన్న ప్రపంచాన్ని సృష్టించడంలో మనమందరం పాలు పంచుకోవచ్చు.
2: మీరింతవరకు యువత ఆగమనం ప్రగతికి మార్గం ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

మీరింతవరకు చిత్రగీతం విన్నారు. నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్బంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్ పై ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేక ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్బంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్, విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ భవానీశ్రీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా అనేక రకాల ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, సరళీకృత కస్టమ్స్ విధానాలు, మెరుగైన నియంత్రణ సహకారం ద్వారా భారతీయ ఎగుమతులకు మెరుగైన మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని, తద్వారా అన్ని రంగాల ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సుంకాల తొలగింపుతో యూకే మార్కెట్లో తెలంగాణ ఉత్పత్తుల పోటీతత్వం

0: మెరుగుపడుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్ పై ప్రత్యేక ప్లీనరీ సమాపేశం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, దేశ ఆర్థిక ప్రగతికి కార్మికులే అసలైన నిర్మాతలని, వారి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య నైపుణ్యాల గుర్తింపు, పరస్పర సహకారము పెరగాలని, మహిళా కార్మికులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్ లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం 850 మంది పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా కొత్తకోట చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ జడ్పీ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎఫ్డీఆర్ సైన్స్ సెంటర్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని 47వ డివిజన్ రామ్నగర్, 62వ డివిజన్ మంకమ్మ తోటలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం సచివాలయంలో సమీక్షా సమాపేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పలు పథకాల కింద బడ్జెట్ విడుదల, వ్యయంపై జిల్లాల వారీగా పనితీరు పరిశీలనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పప్పు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భవనాల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తి అనే నినాదంతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ఫ్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మహిళలకు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మోసాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు రక్షణ, అత్యవసర పోలీసు సేవల వినియోగంపై మహిళలకు సమగ్ర శిక్షణ అందించారు.
1: సహచరి మీ సురక్షలో భాగంగానే సహచరి అన్న ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. 3500 మహిళా లీడర్లు ఎవరైతే మెక్మా గుర్తించిందో వాళ్లకు భద్రతలో మనము ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓరియంటేషన్ లో భాగంగానే ఈ రోజు 10% ఆఫ్ దీస్ ఉమెన్ ని వివిధ పోలీస్ స్టేషన్లకు, అంటే ట్రాఫిక్, లాండ్ ఆర్డర్, భరోసా, ఉమెన్ పోలీస్ స్టేషన్, వాళ్ళని విజిట్ కి తీసుకెళ్లడం, పోలీస్ సేవలు ఏం అందిస్తుందో పబ్లిక్ కి విమెన్ ద్వారా తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గోదావరి నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రాష్ట రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఇవాళ సుందిల్లా, అన్నారం రెండు కూడా గ్రౌటింగ్ చేసి ఇక్కడ బుంగలు పడ్డాయని మీరు అంటున్నారో అట్లాంటిది ఏం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పారుతున్న గోదావరిలో నీళ్లు ఎత్తి ఇల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి హైదరాబాద్, సింగరేణి, అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కి, ఈ ప్రాంత ప్రజలకి తాగునీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.
0: కేంద్ర ప్రభుత్వం పారాక్వాట్ డ్రైక్లోరైడ్ అనే గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించారు.

0: చేర్చడానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
1: పారాక్విట్ ట్రైక్లోరైడ్ అనే గడ్డి మందు ఎంత ప్రాణాంతకమో మనందరికి ఇప్పటికే అర్థమైంది. చాలా మంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ పారాక్విట్ గడ్డి మందును తీసుకోవడం తోటి విరుగుడు లేక చాలా మంది చనిపోయిన సందర్భాలు. డ్రాఫ్ట్ ఆర్డర్ పాస్ అయింది, బ్యానింగ్ ఆఫ్ పారాక్విట్ డైక్లోరైడ్ ఆర్డర్ 2026 ద్వారా. ఇది ఒకటి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ గెజెట్. దీని మీద 30 రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత బ్యాన్ చేస్తారు. దీంతో
0: ఎస్ఐఆర్ లో భాగంగా ఓటర్లు తప్పనిసరిగా తమకు కేటాయించిన ఫారంను పూర్తి చేసి సమర్పించాలని, ఈ ఫారాలను సమర్పిస్తేనే వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. నో ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్, నో ఇన్ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి ఇన్ ద రోల్. మన జిల్లాలో టోటల్ 475,694 ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్ ఖచ్చితంగా ఈ ఫామ్ వేసుకోవాలి. వాళ్ళు ఈ ఫామ్ వేస్తేనే వాళ్ళు పేర్లు ఎలక్టర్.
0: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు నేతృత్వంలో ఒక బృందం ఈరోజు ఢిల్లీకి వెళ్లింది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్దరించాలని ఈ బృందం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి విజ్ఞప్తి చేయనుంది. కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్ పై ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేక ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: హ్యాపీ చిత్రం నుండి పాట విన్నారు కదా. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈ మధ్యాహ్న ప్రసారాలలో 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 0874-295038, మరొక నెంబర్ 295039.
1: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.
0: నిలయంలో సమయం 1:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారం, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429538. మరొక నంబర్ 2950393. ఈ కార్యక్రమానికి కేవలం మహిళలు మాత్రమే ఫోన్ చేయవలసిందిగా మనవి. కార్యక్రమంలో మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సుయాసనగర్ నుంచి మేడం, పూరేడు సత్యవతిని.
0: సత్యవతి గారు చెప్పండి, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: వర్షం సినిమాలో నుంచి అన్నాళ్ళకు గుర్తొచ్చావే వాణ పాట మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారండి సత్యవతి గారు?
1: దానికే వెళ్తా మేడం, ఇవాళ వెళ్ళలేదు మేడం.
0: ఎందుకని?
1: మా వాళ్ళ ఇంట్లో కర్మలు అయితే వెళ్ళలేదు.
0: ఓకే ఓకే అండి. సత్యవతి గారు, మీరు కోరుకున్నట్టుగా వర్షం సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే మేడం.

0: హలో
1: హలో మేడం,
0: హలో అండి, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పద్మావతి మేడం, జల్లూర్పాడు నుంచి.
0: పద్మావతి గారు చెప్పండి, ఈరోజు ఏ పాటను విని అనుకుంటున్నారు?
1: కార్తికేయ మూవీ నుంచి ఇంతలో ఎన్నెన్ని వింతలో.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారండి పద్మావతి గారు?
1: టైలరింగ్ చేస్తాం మేడం.
0: టైలరింగ్ చేస్తారు. రేడియో కార్యక్రమాలు వింటుంటారా?
1: వింటుంటాం మేడం.
0: మీకు నచ్చిన ప్రోగ్రాం ఏంటండి?
1: ఎక్కువ అంటే మహిళలు మహారాణులు మేడం.
0: ఓకే,
1: ప్రత్యేకంగా అవకాశం కల్పించారు కదా.
0: అవునా, ఫోన్ చేసి మాట్లాడడానికా?
1: అవును మేడం.
0: ఓకే అండి, పద్మావతి గారు మీరు కోరుకున్నట్టుగా కార్తికేయ మూవీ నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో మేడం.
0: నమస్తే అండి, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం.
1: స్వాగతం, సుస్వాగతం మేడం. మాకు చాలా ఇష్టం ఆ ప్రోగ్రామ్స్ అంటే.
0: అవునా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేము కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: మీ పేరు?
1: శంకరమ్మ మేడం.
0: శంకరమ్మ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు మరి?
1: మనసున్న మహారాజులో పాట కావాలి మేడం మాకు.
0: తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారు శంకరమ్మ గారు మీరు?
1: మనసున్న మహారాజులో సాంగ్స్ కావాలి మేడం.
0: తప్పకుండా తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
1: హౌస్ వైఫ్ మేడం. ఏం పనికి వెళ్ళను మేడం, ఇంట్లోనే ఉంటాను.
0: ఇంట్లోనే ఉంటారా? భోజనం అయిందా మరి?
1: అయింది మేడం. ఇప్పుడే అమ్మాయి డెలివరీ కు హాస్పిటల్కి వెళ్ళొచ్చినాం మేడం. మేము బ్లడ్ తక్కువ ఉందంటే చూపించుదామని వెళ్ళొచ్చా.
0: ఓకే ఓకే అండి. మీకోసం మనసున్న మహారాజు సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే మేడం.

0: రేణుక మేడం,
1: రేణుక గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: సుజాత నగర్.
1: సుజాత నగర్ నుంచి మాట్లాడుతున్నారు. మీకు మరి ఏ పాట కావాలి ఈరోజు?
0: స్వాతంత్ర సినిమాలో నుంచి చువ్వాలమ్మ అనే పాట కావాలి మేడం.
1: ఓకే అండి, మరి మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
0: సరే మేడం, థ్యాంక్స్ అండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మంద్రం. ఆ

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. మీ పేరు
1: నాగమణి మేడం.
0: నాగమణి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాది రామవరం నుంచి మేడం.
0: ఓకే, మరి ఈరోజు ఏ పాటను కోరుకుంటున్నారు?
1: గోల్టా సినిమా నుండి అన్నా చెల్లెని అనుబంధం, జన్మ జన్మల సంబంధం అనే సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి, మరి గోరింటాకు చిత్రం నుండి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో
1: మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం
0: నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు?
1: మేడం రాధాపాసి.
0: రాధాపాసి గారు చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు ముద్దుల చెల్ల సినిమా నుంచి రెండు కొమ్మలకు ఒకటే పూ అని సినిమా పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మరి మీరు
1: కోరుకున్నట్లుగా 29వ తారీఖు కాళీమాత టెంపుల్ ఊరేగింపు ఉంది.
0: సరే, ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోరెన్ కార్యక్రమం. మరి మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0874-295038, మరొక నెంబర్ 295039. మరి కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు?
1: పాల్వంచి నుంచి స్వీటీ మాట్లాడుతున్నా.
0: స్వీటీ గారు చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నా పేరు సూర్యనాయుడు, ఇండియా నుంచి. ఏదైనా మంచి సాంగ్ వినిపించండి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. చెప్పండి, ఏదైనా టిప్ చెప్తారా? మరి ఏం చెప్తారు ఈరోజు మీరు మా శ్రోతలందరికీ?
1: మహిళలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పనిలో ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ తగ్గడానికి ఆయింట్మెంట్, రిలాక్స్ ఆయింట్మెంట్ అది అప్లై చేస్తే విత్ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లో కంట్రోల్ అయిపోతుంది పెయిన్.
0: ఓకే, పెయిన్ అంటే బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఏవైనా తగ్గిపోతాయి అంటారా?
1: ఆయింట్మెంట్ అప్లై చేస్తూ.
0: ఏం ఆయింట్మెంట్? అది
1: రిలాక్స్ ఆయింట్మెంట్.
0: ఓకే, అది పెట్టుకుంటే తగ్గిద్ది, రిలాక్సేషన్ ఉంటుంది అంటారు, అంతేనా?
1: అవునండి.
0: ఓకే అండి, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: హలో
1: మేడం.
0: హలో, మీ పేరు ఎక్కడి నుంచి
1: మేడం,
0: మాట్లాడుతున్నారు? మీ పేరేంటమ్మా?
1: అది నేను రమాదేవి మేడం.
0: రమాదేవి గారు
1: సుజాత
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నగర్.
0: సుజాత నగర్ గురించి మరి ఏ పాటను కోరుకుంటున్నారు?
1: గోకులంలో సీత నుంచి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు సాలయ్యా అన్న పాట కావాలి మేడం.
0: పాడండి, ఇంకా ఆపేసారే.
1: మా కన్నులతో దీపాలు వెలిగే కప్పండుగ దేవయ్యా, పదుగురి ముంగిటిలో పలు సనసాలయ్యా, జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే అన్న పాట కావాలి.

0: హలో,
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం,
0: నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పద్మ అండి, భద్రాద్రి కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలో ఉంటామండి.
0: ఓకే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు పద్మ గారు?
1: ఈరోజు పాట పూజా పొలంలో పగలే వెన్నెలా జగమే ఎలా కదలే ఊహలకే కన్నులంటే ఆ పాట.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాము. ఓల్డ్ మూవీస్ అంటే ఇష్టమా మీకు ఎక్కువగా?
1: నాకు ఓల్డ్ సాంగ్స్ అంటేనే నేను ఇష్టపడతాను.
0: ఫస్ట్ టైం ఈ పాట ఎప్పుడు విన్నారు మీరు?
1: నేను 1968 లో ఈ సినిమా వచ్చిందండి, అప్పుడు నేను ఈ పాట విన్నాక నేను చదువుకునేటప్పుడు ఇదే పాట పాడేదాన్ని ఎక్కువగా.
0: ఆ పాట మీకు బాగా నచ్చింది, ఇప్పటికీ కూడా ఇదే మీ ఫేవరెట్ సాంగ్?
1: నాకు ఇదే ఇష్టం.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, వెరీ సో మచ్.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు కావ్యశ్రీ మేడం. మాది జిగుర్పాడ్ మండలం రామచంద్రపురం విలేజ్ మేడం.
0: ఓకే, ఏం చేస్తూ ఉంటారు కావ్యశ్రీ గారు?
1: టైలరింగ్ చేస్తుంటాం మేడం.
0: ఓకే, టైలరింగ్ చేస్తూ మరి రేడియో వింటూ ఉంటారా?
1: అవును మేడం.
0: రేడియోలో మీకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి?
1: మహిళలు మహారాణులు ఈవెంట్ అండ్ రైతు సూచనలు మేడం.
0: రైతు సూచనలు. ఓకే, వింటూ మరి పాటిస్తూ ఉంటారా రైతు సూచనలన్నీ?
1: పాటిస్తూ ఉంటాం మేడం.
0: ఓకే, మరి రోజు ఏ పాట కావాలి మీకు?
1: వైఫ్ ఆఫ్ వరప్రసాద్ మూవీ నుండి ఎక్కడికి నీ పరువు అనే సాంగ్ మేడం.
0: పాడతారా? పాడండి.
1: లేదు.
0: సరే, ఓకే, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి. ఎక్కడ
1: నుంచి మాట్లాడండి? మాది
0: సుజాత నగర్ నుంచి. మీ పేరు?
1: సుజాత అండి. సుజాత నగర్ సుజాత.
0: బాగుంది, సుజాత నగర్ సుజాత. ఓకే, ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పవిత్ర బంధంలో పాట వేయండి మేడం.
0: అందులో ఏ పాట?
1: మేడం నాకు
0: ఈ పాట కంపల్సరిగా మహిళలు మహారాణులు కార్యక్రమంలో కంపల్సరిగా వెళ్తుంది. ఒక్కసారైనా ఎవరైనా కంపల్సరిగా అడుగుతూ ఉంటారు ఈ పాటని.
1: అవును మేడం.
0: ఎందుకంటే మీనింగ్స్ చాలా బాగుంటాయి కదా.
1: అవును మేడం.
0: ఓకే, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: సరే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు తాళూరి రాజేశ్వరి మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సీతంపేట నుంచి మేడం.
0: ఓకే, రాజేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు?
1: మేము మామూలుగా కూలి పనే మేడం. పత్తి చేలో కలుపు తీస్తాను మేడం.
0: కలుపు తీస్తున్నారు. ఎన్నింటికి వెళ్తారు ఉదయం పనికి?
1: 9 గంటలకు మేడం.
0: 9 నుంచి సాయంత్రం?
1: సాయంత్రం 5 వరకు మేడం.
0: 9 నుంచి 5 వరకు ఉంటారు పొలంలోనే?
1: అవును మేడం.
0: ఓకే, మరి ఈరోజు ఏ పాట కోరుకుంటున్నారు?
1: మరో చరిత్ర సినిమా నుంచి మేడం.
0: పాట పేరు చెప్పండి అమ్మా. ఏ పాట అందులో?
1: ఏదో ఏదైనా పాట వేయండి మేడం.
0: ఓకే, మీరు కోరుకున్నట్లు.
1: 16 ఏళ్ళ వయసు మేడం.
0: ఓకే అండి, పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: థ్యాంక్ యూ అండి. మీకు
0: మీ పేరు?
1: ఆర్తి కాలనీ పాత పాలంత శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: ఓకే, మరి ఈరోజు ఏ పాటను కోరుకుంటున్నారండి?
1: ఇవాళ లక్ష్మీ నివాసం చిత్రంలో జానకమ్మ పాడిన పాట వినిపిస్తుంది.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. మరి మీకోసం పాట వచ్చేస్తోంది, వినండి.

0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మారుతున్నామని గరిపేట మేడం. బాగున్నారా?
0: బాగున్నాం, మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: వందే మాతరం శ్రీనివాస్ పాట ఏది లేదు మేడం.
0: ఏ సినిమాలో నుంచి? ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా వందే మాతరం శ్రీనివాస్ గారి పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా. మీ పేరు?
1: సాకేళ్ళు నాగమణి మేడం, సీతంపేట నుంచి.
0: ఓకే నాగమణి గారు, మరి ఈరోజు ఏ పాటను కోరుకుంటున్నారు?
1: స్వయంకు సినిమా నుంచి చిన్ని చిన్ని కోరికలు అడగన్న పాట కావాలి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. కానీ ఈ స్వయం కృషి సినిమాకి ఒక స్పెషల్ ఉంది తెలుసా మీకు?
1: తెలియదు మేడం.
0: ఇందులో ఉన్న పాటలు మొత్తం అన్నీ కూడా జానకి గారే ఆలపించారు.
1: అవునంత మేడం.
0: ఇందులో ఉన్న పాటలు ఆల్మోస్ట్ అన్నీ అతనే పాడారు.
1: అవును మేడం.
0: ఓకే, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో,
0: మహిళలు మహారాళ్ళు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి
1: నమస్తే
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర నన్నగ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే శోభారాణి గారు, మరి చెప్పండి, ఈరోజు ఏ పాటని వినాలనుకుంటున్నారు?
1: జాన కోకిల జానకమ్మకి ఘన నివాళి అర్పిస్తూ, నెమలికి నెప్పిన నెడకలివి, మురళికి అందని పలుకులివి. ఆ పాట సప్తపది.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చూలూరుపాడు మండలం పాపకొల్ల నుంచి మేడం రామశెట్టి రాధిక.
0: రాధిక గారు, ఏ పాట కోరుకుంటున్నారు? సినిమా పేరు చెప్పండి. సినిమా పేరు చెప్పండి అమ్మా.
1: బతుకమ్మ సినిమాలోంచి వానమ్మ వాన చినుకమ్మ నేల చిన్న పోయి చూడు బతుకమ్మ. ఆ సాంగ్ మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ఆనందరావు, పి ప్రభాకర్ రావు. ఇంతవరకు మీతో ముచ్చటించిన నేను మీ రేడియో నిస్తం బిశ్రుతి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన ఆదిత్య ప్రొడక్షన్స్ వారు నిర్మించిన శ్రీరామదాసు చిత్రం నుండి పాటలు వింటారు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఆదిత్య ప్రొడక్షన్స్ వారు నిర్మించిన శ్రీరామరాజ్యం చిత్రం నుండి శ్రీరామదాసు చిత్రం నుండి పాటలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి టాగూర్ చిత్రం నుండి ఈ పాటని.

0: ఒకరోజు మౌతాల్కన్ ప్లే చేస్తుంది, నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారంటే? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిని చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నో, ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిని చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తన మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు శుభ సాయంత్రం. నేను మీ రేడియో నేస్తం మోతకృష్ణ.

శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి జై బోలో తెలంగాణ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ఇప్పుడు వినండి అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం కోసం భాస్కర పట్ల సాహిత్యానికి చక్రి స్వీయ సంగీత సారథ్యంలో కౌశల్యతో కలిసి పాడిన పాట.

ఇప్పుడు వినండి జై లవకుశ చిత్రం కోసం యమచంద్ర పాడిన పాటకు గీత రచన చంద్రబోస్, సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసారా చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బొంబాయి ప్రియుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 5:33 దాటి 40 సెకండ్లు. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 6 చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్ శ్రీలేఖ పార్థసారథి పాడిన పాటకు సాహిత్యం సాహితీ సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మాస్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడిన పాటకు గీతరచన, సాహితీ సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు వేటూరి సంగీతం. రాజన్న

ఇప్పుడు వినండి హిట్లర్ చిత్రం కోసం నాగూర్బాబు సుజాత సంగీత రేణుక పాడిన పాటకు గీత రచన భువనచంద్ర సంగీతం అందించారు కోటి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్దరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు వాణిజ్యాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
1: Our target, by 2034, we wanted to reach $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy. Whereas, Prime Minister of India has announced Viksit Bharat 2047, Bharat government wants to reach $30 trillion economy.
0: పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని, పనుల పురోగతిపై తానే స్వయంగా ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ది కోసం సహకరించిన స్థానిక రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి న్యాయమైన పరిహారంతో పాటు స్థానిక ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ఫారం నింపి చైతన్యపురంలోని సాధన స్కూల్లో బీఎల్ఓకు ఆయన సమర్పించారు. అక్కడే ఆన్లైన్లోనూ ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ దరఖాస్తుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఈ నెల 24 లోపు ఎన్యూమరేషన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 50% మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఈ రోజుతో గడువు ముగిసినప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించకుండా నెట్వర్క్ ఆసుపత్రులతో మార్గదర్శకాలను ఖరారు చేయకుండానే గత 2 నెలలుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నుంచి 1.5% ప్రీమియం కట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. అర్హులైన వారందరికీ తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలని, అలాగే ఇప్పటి వరకు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఖండించారు. ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్లో ఆసుపత్రి, ఆర్టీసీ డిపోతో సహా పలు అభివృద్ది పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా చేపట్టే నిరసన కార్యక్రమానికి ముందుగానే ప్రశాంత్ రెడ్డిని నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని రామారావు ఆరోపించారు. భద్రాచలంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి బి రాహుల్ పాల్గొన్నారు. నిరుద్యోగ, గిరిజన యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వృత్తి నైపుణ్యాల శిక్షణ పొంది స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు. రాష్ట ప్రభుత్వం 4 ఐటీడీఏల పరిధిలో గిరిజన యువతకు విస్తృత స్థాయిలో నైపుణ్య శిక్షణలు అందిస్తోందని, ప్రస్తుతం భద్రాచలం, అశ్వరావుపేట, ఇల్లందు, ఖమ్మం వైటీసీలలో 570 మందికి ఉచిత వసతి భోజనము, శిక్షణ సామగ్రి శిక్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆపదలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 లక్షలకు పైగా విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు

లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్సెషన్ అగ్రిమెంట్ ఒప్పందానికి సంబంధించిన 150 కిలోమీటర్ల పరిధి నిబంధన నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిరభ్యంతర పత్రం సాధించగలిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు తమ వల్లే వచ్చిందని పేర్కొంటూ క్రెడిట్ దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011లోనే దీనిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలు జరిగినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని ఎందుకు అందుబాటులోకి తేలేకపోయిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడం పక్కనబెట్టి విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31లోగా navodaya.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భంగా సనత్నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకి వెళ్లే ఎగుమతి కంటైనర్లను ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక సంబంధాల్లో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత వన్ వే ట్రాఫిక్ విధానం అమలును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్లు పరిశీలించారు. ఫిలిం నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వంటి కీలక జంక్షన్ల గుండా 5 కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సమస్యలను సమీక్షించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంక్షేమ నిధిపై ఇటీవల వచ్చిన ఒక నివేదిక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 2023లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జర్నలిస్టులకు సకాలంలో సహాయం అందించేలా ప్రభుత్వం సంస్కరణలను సరళీకృతం చేసింది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను ఇప్పుడు త్రైమాసికానికి ఒకసారి నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం, శాశ్వత వైకల్యానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచినట్లుగా పేర్కొంది. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భానుజీబ్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ కుల సంఘాలు, సామాజిక వర్గాల నాయకులపై శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు. శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫామ్ల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు అక్రమదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు, ఇంకా గొర్రెల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 ఒడిశాలోని పూరిలో జరగనున్న శ్రీ జగన్నాథుని రథయాత్రకు సంబంధించి ఆకాశవాణి కటక్ వారు ప్రసారం చేసే ముందస్తు పరిచయ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీసాయి భక్తిగీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి, 6:35 రైతు సమాచారంలో ఖరీఫ్ సాగులో అనువైన పంటల రకాల గురించి తెలుసుకుంటారు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వెరికోస్ వెయిన్స్ ప్రమాదకరమా, ఈ కార్యక్రమంపై డాక్టర్ బచ్చు నవీన్ వెంకట గారితో పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఏడు 7:45 స్వాతంత్ర ఉద్యమ మహారాణి అరుణ అసఫ్ అలీ ప్రసంగం వింటారు, అనంతరం చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 9:30 ఏక చిత్రగానం, 10:00 చిత్రగీతాలు, 11:10 ఒడిశాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ డికే దత్తారు గారి వయోలిన్ వాదనం వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:10 ఒడిశాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 5:00 చిత్రగీతాలు వింటారు.

విస్తృతదారుల కార్యక్రమంలో ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా పాములు రైతులకు మంచి నేస్తాలు పరిచయం వింటారు. ఇంకా చెరువు మట్టి ప్రయోజనాల గురించి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్, 8:15 ఒడిశాలోని పూరిలో జరిగిన శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ఆకాశవాణి కటక్ వారి రేడియో నివేదిక. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం లేదా జాతీయ రూపకం వింటారు. 10:00 మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు విన్నారు.

ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీతం, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జీవన పోరాటం చిత్రం నుండి ఈ పాట.

9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం లేదా జాతీయ రూపకం వింటారు. 10:00 మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జీవన పోరాటం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
4: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
3: 9989679076.
4: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యము కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, బూదలు, ఒరికలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్ గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను, అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో ఉంచి రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది. మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణం

అవుతుంది. కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను మూర్చ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్చే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం మతిమరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యములో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతానలేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖవ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకమర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది, అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది, మధుమేహ వ్యాధి టైప్ 2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండటంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒకసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 814-355-3014 ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన గాని, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో

కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు. ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 232408052, మరొక నెంబరు 232408053. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోనగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జోడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని

0: బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్టపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: ముజే ఏ జానకార్ ప్రశంసా హుయే కి ఆయుష్ మంత్రాలయ డబ్ల్యూహెచ్ఓ కే మాధ్యమ సే ఉన్కే సాథ్ మిల్ కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవా కే వైశ్విక్ మానకీకరణ కో మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హై. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణీ కి వ్యాపక వైశ్విక్ స్వీకృతి కో బల్ మిలేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीज की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीज का बनेगा.
0: देशीय सेमी कंडक्टर रंगानी बलोपेतन चेयडानिकी 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్దం చేయడంలో దేశానికున్న నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి.

0: వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్ కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీ నగర్ యాత్రీ నివాస్ ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస కొరత ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ఈ రామకృష్ణ గారి ప్రసంగం.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ. నేను సహాయక ఆచార్యునిగా పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో పశువైద్య కళాశాల రాజనగర్లో పశుగ్రాస విభాగంలో నేను సహాయక ఆచార్యునిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మన భారతదేశంలో కానీ తెలంగాణ కానీ పశుగ్రాస కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీనికి గల ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే భారతదేశం పశుగ్రాసం ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పశు సంపదలో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా పరిగణించబడుతుంది. మరి ఇంత ఎక్కువగా ఉన్న పశు సంపద అంటే దాదాపు 500 మిలియన్ల పైచీలకు పశు జనాభా కలిగి ఉంది. మరి ఇంత జనాభాకు మన యొక్క పశుగ్రాసం యొక్క ఉత్పత్తి ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నవి. ముఖ్యంగా మన భారతదేశంలో 70-80% రైతులు పల్లెల్లో జీవిస్తున్నారు. దీంట్లో ఎక్కువ మంది అంటే దాదాపు 60-70% మంది సన్న చిన్నకారు మరియు భూమి లేని నిరుపేదలే ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వారు తమ యొక్క అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆహార పంటలు కానీ తర్వాత వాణిజ్య పంటల సాగు వైపు ఎక్కువగా మళ్ళుచున్నారు. సో ఇదొక ప్రధాన కారణంగా ఉండి మన యొక్క పశుగ్రాసపు యొక్క ఉత్పత్తి తర్వాత ఆ పశుగ్రాసల సాగు కొరకై మనము అంటే రైతులు అనేది భూమిని కేటాయించలేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది ఈ రోజుల్లో. సో దీన్ని అంటే ఈ ప్రధాన సమస్యను అధిగమించడానికి మనకు రకరకాల పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒక మంచి పశుగ్రాసన లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ పశుగ్రాసము తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇవ్వాలి, చీడపీడలకు దూరంగా ఉండాలి, మరియు త్వరగా ఉత్పత్తిలోకి అంటే త్వరగా కోతకు వచ్చే విధంగా ఉండాలి. అటువంటి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే గడ్డి జాతి పశుగ్రాసాలు అనేవి పేరెన్నికగన్నవి. ఈ ప్రస్తుత తరుణంలో ఈ యొక్క గడ్డి జాతి పశుగ్రాసాలు అధిక సమయం అధిక కోతలను ఇస్తూ తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం అయినటువంటి నేపియర్ సైజ్జ హైబ్రిడ్ లేదా దీన్నే సంకర హైబ్రిడ్ సజ్జ రకం అని కూడా అంటారు. ఈ రకాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క నేపియర్ హైబ్రిడ్ సజ్జ రకంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత తరుణంలో అత్యధికంగా సాగవుతున్న ABBN1 అనే ఒక రకము, తర్వాత CO4, CO3, తర్వాత CO1, CO6 మరియు ఈ మధ్య కాలంలో మన పాడి పశువుల పెంపకందారులు ఎక్కువగా చేపడుతున్న సూపర్ నేపియర్, 4G బుల్లెట్ నేపియర్, తర్వాత వివిధ రకాలైనటువంటి నేపియర్ జాతులు అనేవి రైతుల్లో ఎక్కువగా ప్రాచుర్యం కలిగి ఉన్నవి. మరి ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనే బహువార్షిక పశుగ్రాస పంట అధిక కాండం మరియు వేరు మొక్కల ద్వారా పెంచబడుతుంది. అధిక మొత్తంలో సంవత్సరం పొడవునా పచ్చగడ్డిని అందిస్తాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగతా పశుగ్రాసలతో పోల్చుకున్నప్పుడు ఇది రోగాలు తర్వాత చీడపీడల బాధ లేకుండా తొందరగా ఎత్తుగా పెరగడం వల్ల కలుపు మొక్కలను కూడా ఇది దాదాపుగా పెరగనివ్వదు. పెరగనివ్వకపోవడం వల్ల మనకు అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేర్లు అనేవి మట్టిని గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల కూడా నేల క్రమక్షయాన్ని కూడా ఇది అరికట్టుతుంది. కాబట్టి ఇటువంటి చాలా ప్రయోజనకరమైన లక్షణాలు ఉండడం వల్ల ఈ యొక్క నేపియర్ హైబ్రిడ్ సజ్జను చాలా మంది రైతులు, డైరీ ఫార్మర్స్ కానీ తర్వాత జీవాల పెంపకందారులు కానీ అధిక సంఖ్యలో సాగు చేయడం మనము చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సజ్జ నేపియర్ను ఏనుగు గడ్డి లేదా నేపియర్ గడ్డి లేదా ఎలిఫెంట్ గ్రాస్ అని కూడా అంటారు. ఈ యొక్క గడ్డి అనేది మొట్టమొదటిగా దీని యొక్క ఉత్పత్తి చూసుకున్నట్లయితే ఈ యొక్క నేపియర్ గడ్డిని సజ్జ గడ్డితో సంకరపరిచినప్పుడు ఈ యొక్క నేపియర్ సజ్జ అనే రకము ఉత్పత్తి అయినది. దీనిలో సజ్జలో ఉన్న ఎక్కువ ఆకులు, అధిక భాగం మాంసకృతులు, తీపిదనము మరియు నేపియర్ గడ్డిలో ఉన్న అధిక దిగుబడినిచ్చే ఆరోగ్యకరమైన పెరుగుదల గుణాలు ఉండడం వల్ల ఇది సైలేజ్ తయారు చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముడి మాంసకృతులు

0: దాదాపు 7 నుంచి 10% కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పశుగ్రాసంలో అధిక దిగుబడినిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి ఈ యొక్క హైబ్రిడ్ సజ్జన ఏపియర్ అనేది అతి చల్లని శీతాకాలం మినహాయించి సంవత్సరం పొడవునా ఎక్కువ విలువైన మెత్తని పశువులకు అనుకూలమైన గడ్డిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు దీన్ని బాగా సాగు చేస్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే దీని గురించి ఇది సంవత్సరం పొడుగుతున్నా కూడా దీన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా వర్షపాతం అనేది 800 నుంచి 900 మిల్లీమీటర్ల ఉన్న ప్రాంతము, తర్వాత మధ్యస్థ నేలల్లో కూడా దీన్ని సాగుకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే నీరు నిలిచే ప్రాంతాలు మాత్రం ఈ యొక్క సాగుకు అనుకూలం కాదని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉన్నట్లయితే, అంటే 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉన్నట్లయితే దీని యొక్క దిగుబడి అనేది అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే అతి శీతల ప్రాంతాలు ఉన్నవాళ్ళు దీని యొక్క సాగును మనము చేయకపోవడమే మంచిది. సో ఇన్ని మంచి లక్షణాలు ఉన్న సజ్జ, సంకర హైబ్రిడ్ సజ్జ యొక్క యాజమాన్య పద్ధతులను మనం సవివరంగా తెలుసుకున్నట్లయితే, ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన అఖిల భారత సమన్వయ పశుగ్రాస పరిశోధన స్థానం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు కొన్ని వివరాలు వింటారు.
3: తెలంగాణలో 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. రాష్ట్రంలో సరాసరి సంవత్సర వర్షపాతం 906 మిల్లీమీటర్లు కాగా ఇందులో 76% వర్షము నైరుతి ఋతుపవనాల ద్వారానే కురుస్తుంది. తెలంగాణలో ఎర్రనేలలు 54%, నల్ల నేలలు 23%, ఒండ్రు నేలలు 9%, మిగిలిన నేలలు 7% ఉన్నాయి. ఈ అన్ని నేలల్లో మెట్ట వ్యవసాయం జరుగుతుంది. అయితే ఇవాళ మనం మెట్ట సాగులో వివిధ నేలల్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడులను పొందవచ్చు. మొదటగా మనం ఎర్ర నేలల్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, మెలకువల గురించి చర్చించుకుందాం. ఎర్ర నేలలు లోతు తక్కువ మరియు నీటిని నిలువ ఉంచుకునే శక్తి చాలా తక్కువగా కలిగి ఉంటాయి. తక్కువ సమయంలో అధిక వర్షము లేక ఎడతెరిపి లేకుండా తుఫాను వర్షాలు కురిసినప్పుడు నీటిని ఒరవడి రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఈ ఒరవడి ద్వారా సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్థాలు నష్టపోవడం జరుగుతుంది. వీటిని రక్షించడానికి కాంటూరు గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. కనుక మెట్ట సాగులో భూ సంరక్షణ చాలా ప్రాధాన్యమైంది. వాలుకు అడ్డంగా దుక్కి దున్నటము, విత్తటము, అంతరకృషి చేయటం వలన నీటి పొరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోని ఇంకేటట్లు చేయవచ్చు. పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు తేమ సంరక్షింపబడుతుంది. అలాగే అధిక వర్షపాతం కురిసినప్పుడు మురుగునీరు బయటకు వెళ్ళుటకు వీలవుతుంది. ప్రతి 2.4 నుంచి 3.6 మిల్లీమీటర్ల అంతరంలో దుంపనాగలతో గొడ్డుచాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది నీటిని సంరక్షించడానికి తోడ్పడుతుంది. బెట్ట పరిస్థితులలో 1 లేక 2 సార్లు దంతి సహాయంతో తేలిగ్గా అంతరకృషి చేస్తే దుమ్ము రక్షక కవచంగా ఏర్పడి తేమ సంరక్షింపబడుతుంది. 2% వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 గణపు మీటర్ల పరిమాణంలో కాంటూరు గట్లు వేసుకోవాలి. నేల పైపొర గట్టిపడే భూములకు 12 టన్నుల ఇసుకను తోలి బాగా కలియదున్నాలి. ఇటువంటి భూముల్లో వేరుశనగ ఊడలు సులభంగా దిగి కాయలు బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీరు బాగా భూమి లోపలికి ఇంకి నీటి వృధా తగ్గుతుంది. జొన్న, వేరుశనగ పంటల్లో అంతర పంటగా కందిని వేసేటప్పుడు కందితో పాటు ఒరవడిని తట్టుకునే పంటలైన ఉలవ, అలసంద వంటిని విత్తితే ఒరవడి అరికట్టడమే కాకుండా అధిక నికరాదాయం పొందవచ్చు. ఇప్పుడు మనం నల్ల నేలల్లో పాటించవలసిన మెలకువల గురించి తెలుసుకుందాం. నల్ల నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి అధికంగా ఉంటుంది. వర్షపు నీరు త్వరగా ఇంకనందువలన ఎక్కువ శాతం నీరు మట్టి కొట్టుకుని పోతాయి. ఈ నేలల్లో అధిక దిగుబడి సాధించడానికి భూ సంరక్షణ, దున్నడంలో కొత్త సాంకేతిక పద్ధతి

అవలంబించాలి. ఎర్ర నేలలకు కాంటూరు గట్ల మాదిరిగా నల్ల నేలలకు 0.8 గణపు మీటర్ల గ్రేడెడ్ గడ్లు వేసుకోవాలి. ఈ గట్ల పైభాగాన 0.1 నుంచి 0.25% వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పరిచి ఈ కాలువలను పెద్ద కాలువలతో కలిపి నేలకోత లేకుండా నీటిని బయటకు పోయేలా చేయాలి. నేలను వెడల్పాటి బోదలు కాలువలుగా తయారు చేసి వెడల్పాటి బోదల పైన విత్తుకోవాలి. కాలువలు మురుగునీటిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్లరేగడి నేలలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. 3 మీటర్ల వెడల్పుతో 20 సెంటీమీటర్ల ఎత్తుగల వెడల్పాటి బోదలు చేసి విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. బోదల పక్కన కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవడానికి ఉపయోగపడతాయి. ఇవే కాకుండా ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం మెట్ట సాగులో ముఖ్యమైన పంటలు, విత్తనము మరియు విత్తే పద్ధతి గురించి తెలుసుకుందాం. మెట్ట సాగులో ముఖ్యంగా జొన్న, సజ్జ, రాగి, వేరుశనగ, కంది, ఉలవలు, అలసందలు, ఆముదము లాంటి పంటలు ముఖ్యమైనవి. అన్ని పంటలతో పోలిస్తే ఒక ఎకరానికి సరిపడే విత్తనం మోతాదు, దాని ఖరీదు వేరుశనగలో ఎక్కువ. అందువలన వేరుశనగకాయల నుండి వచ్చే చిన్న సన్న గింజలను వేరు చేసి ఎక్కువ ఖరీదుతో పెద్ద సైజు విత్తనాన్ని రైతులు కొంటూ ఉండడం వలన విత్తన ఖరీదు ఎక్కువ అవుతుంది. కానీ సన్నని విత్తనాలు కూడా విత్తడానికి ఉపయోగించవచ్చు. దీనివలన వేరుశనగలో ఎక్కువ దిగుబడులను పొందవచ్చు మరియు పెద్ద గింజలకి చిన్న గింజలకి తేడా కూడా ఉండదు. మెట్ట సాగులో ఎర్ర నేలల్లో వర్షాధారంగా పండించే పంటలను 50 నుంచి 60 మిల్లీమీటర్లు మరియు నల్లరేగడి భూముల్లో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాత నేలలో తగిన తేమ ఉంటే ఈ పంటను విత్తుకోవచ్చు. నేలలో తగిన తేమ ఈ తేలిక నేలల్లో 2 లేక 3 నెలల్లో ఆరిపోతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా వాడుకలో ఉన్న విత్తే గొర్రెలనే కాక తక్కువ కాలంలో ఎక్కువ ఎకరాలను విత్తడానికి వీలుగా ఎద్దులతో లాగే విత్తే పరికరాలను వాడుకోవాలి. ఈ పంటలన్నిటికీ విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. సిఫార్సు చేసిన ఎరువులను నేలలో తేమను అనుసరించి వేసి సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లయితే మెట్ట భూముల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇప్పుడు మనం వర్షపు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మెట్ట ప్రాంతాల్లో 10 నుంచి 40 రోజుల వరకు పంట కాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షము లేక తుఫాను వలన ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన పొలం నుండి నీరు పొంగి ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించే నీటిని నీటి కుంటల్లో నిల్వ చేసి పంట కాలంలో 10 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా గంటసేపు ఒక తడిస్తే మెట్ట ప్రాంతాల్లో 20 నుంచి 30% దిగుబడి పెరుగుతుంది. పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి గుంతలను 350 నుంచి 500 గణపు మీటర్ల పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. నీటి గుంతలు 10 నుంచి 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు తవ్వుకోవాలి. నీటి గుంతల్లో నీరు నిల్వ ఉండడానికి 6 భాగాలు మట్టి, 1 భాగం సిమెంటు కలిపి పూతగా కూడా వేసుకోవచ్చు. ఇలా పూత పోయడం వలన నీటి గుంతల్లో నీరు 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. నీటి గుంతలో నిల్వ చేసిన నీటిని వినియోగించి 1 తడి వర్షాధార పంటలకు ఇవ్వాలి. అయితే సూక్ష్మ సేద్య పద్ధతులైన స్ప్రింక్లర్ లేదా బిందు సేద్యంలను వినియోగిస్తే తక్కువ నీటిని ఎక్కువ పంట విస్తీర్ణంకి ఇవ్వవచ్చు. అలాగే నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. సున్నిత దశలలో తడిని ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని పొందడానికి వీలుంటుంది. వేసవిలో పడిన వర్షపు నీరు నీటి గుంతల్లో నిల్వ ఉంటే వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ నీటిని వినియోగించి బిందెల ద్వారా పత్తి పంటను జూన్లో విత్తుకుంటే 20 రోజులు బెట్టకు గురైన పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ఆ తర్వాత వర్షాలు అదనుగా పడితే మేలైన దిగుబడులను పత్తిలో కూడా పొందవచ్చు. ప్రత్యామ్నాయ భూ వినియోగం గురించి ప్రస్తుతం మనం చర్చించుకుందాం. మెట్ట పొలాలకు అనువైన పండ్ల తోటలు, వాటి గురించి కూడా చర్చించుకుందాం. మెట్ట భూములందు పండ్ల తోటలను ప్రోత్సహించి బీడు భూములను, క్షార భూములను, కొండ ప్రాంతాలను సాగులోనికి తీసుకురావచ్చు. రేగు, సీతాఫలం, ఉసిరి, మామిడి, సపోటా తక్కువ నీటితోనే ఫలసాయాన్ని ఇవ్వగలవు. కావున వీటిని మెట్ట పంటలుగా పెంచవచ్చు. సాగునీరు అందివ్వగల పరిస్థితుల్లో సపోటా, మామిడి మరియు దానిమ్మను బీడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. ఈ తోటల్లో 3 సంవత్సరముల వరకు అంతర పంటలను పెంచి అధిక ఆదాయం కూడా

0: పొందవచ్చు. ఇవే కాకుండా మిశ్రమ వ్యవసాయం కూడా మెట్ట సాగుల్లో చాలా ముఖ్యమైనది. వర్షాధారంగా ఒకే పంట సాగు చేసే రైతులకు 4 నెలల వరకు మాత్రమే ఉపాధి ఉంటుంది. రైతుల పంటలతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకము, మేకల పెంపకము, గొర్రెల పెంపకము, పుట్టగొడుగుల పెంపకము, తేనెటీగల పెంపకం వంటి వాటిపై కూడా దృష్టి సాధించినట్లయితే అదనపు నికర ఆదాయాన్ని పొందవచ్చు. 1 హెక్టార్ విస్తీర్ణంలో వేరుశెనగ పండించే రైతు దానితోపాటు 10 గొర్రెపిల్లలను 4 నెలల పాటు పెంచుకోవడంతో అదనపు నికర ఆదాయాన్ని పొందడానికి వీలవుతుంది. పశువులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకం ద్వారా లభించే ఎరువును పంట పొలాలకు వాడుకోవచ్చు. దీని ద్వారా నేలల్లో సేంద్రీయ కార్బన్ శాతం పెరుగుతుంది. సేంద్రీయ కార్బనము ఎక్కువగా ఉన్న నేలల్లో నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుల్లవారి వేళ్ళు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగునీటి పారుదల సౌకర్యం మెరుగవుతుంది. ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సామర్థ్యం పెరగడానికి ఈ సేంద్రీయ కార్బనం ఎంతో దోహదపడుతుంది. బెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తిని కూడా పెంచుతుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రీయ కార్బనం అత్యల్ప స్థాయిలో 0.5% కంటే తక్కువగా ఉంది. సేంద్రీయ కార్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, పచ్చి ఆకు ఎరువు, కోళ్ల పెంట, గొర్రెల ఎరువు, గొర్రెలను మందకట్టుట, వర్మీ కంపోస్ట్ వంటి ఎరువులను విస్తృతంగా ఉపయోగించాలి. సేంద్రీయ వ్యవసాయం వల్ల దీర్ఘకాలిక సుస్థిరతను సాధించవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మెట్ట సాగులో కూడా రైతు సోదరులు అధిక దిగుబడులను పొందవచ్చు.
1: మీరింతవరకు అధిక దిగుబడికి నాణ్యమైన నేలల గురించి కొన్ని వివరాలు విన్నారు.

0: దారి మధ్యలో రఘుమల్లి
1: వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు.
2: గొర్రెలలో గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్లూటంగ్ అనగా నీలినాలుక వ్యాధి వైరస్ వల్ల సోకుతాయి. చిటుకు రోగం సోకిన గొర్రెలు అధిక సంఖ్యలో మరణిస్తాయి. అదేవిధంగా బ్లూటంగ్ కాలిపుండు వల్ల మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ గొర్రెలలో ఎదుగుదల మందగించి బాగా ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి గొర్రెల కాపరులు ఈ వ్యాధుల గురించి సరైన అవగాహన కలిగి ఉండి అవసరమైన నివారణ చర్యలు సరైన టైంలో తీసుకోవటం ఎంతైనా అవసరం. సాధారణంగా బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి చిటుకు రోగము. ఈ చిటుకు రోగం ముఖ్యంగా తొలకరి వర్షాల్లో వస్తుంది. ఈ తొలకరి వర్షాలకు చిగురించిన గడ్డి తినటం వలన దానితో పాటుగా ఈ వ్యాధికారక బ్యాక్టీరియా గొర్రెల శరీరంలో ప్రవేశించి విషపూరితమైన పదార్థాలను విడుదల చేయటం వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా సంవత్సరం లోపు వయసు ఉండి బలిష్టంగా ఉన్న జీవాల్లో ఎక్కువగా కలుగుతుంది. పళ్ళు కొరకటం, శరీరం బిగుసుకొని పోవటం వలన క్షణాలలో ఈ గొర్రెలు చనిపోతుంటాయి. అలా చనిపోయిన గొర్రెలలో జ్వరము 105 నుంచి 106 డిగ్రీల ఉంటాయి. ఇలాంటి లక్షణాలతో చనిపోయినప్పుడు సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి సరైన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. వాడిపోయిన లేతగడ్డిని మేపకుండా ఉండటం చర్యలు తీసుకోవాలి. తర్వాత వ్యాధి సోకిన గొర్రెలకు టెట్రాసైక్లిన్ గాని లేదా క్లోరోటెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ మందులు గొర్రెకు 10 గ్రాముల చొప్పున తాగించిన గొర్రెలు కోలుకుంటాయి. తర్వాత ఈ వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి కాబట్టి సరైన సమయంలో పశు వైద్యుని సలహా మేరకు టీకాలు చేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనము అరికట్టవచ్చు. ముఖ్యంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి బ్లూటంగ్, దీన్నే సొల్లు రోగం అని ఉంటారు. ఎందుకంటే అన్ని వ్యాధులకి దాదాపుగా టీకాలు ఉన్నాయి కానీ ఈ బ్లూటంగ్ వచ్చిన వాటికి టీకాలు

0: కాబట్టి రైతులు ముందు జాగ్రత్త చర్య తీసుకోవటం ఎంతైనా అవసరం. ఈ బ్లూటంగ్ ముఖ్యంగా వైరస్ వలన వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు అధికంగా సొల్లు కారటం వలన ఈ వ్యాధికి సొల్లు రోగం అని అంటారు. ఈ వ్యాధి దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే అటువంటి వ్యాధి. ఈ వ్యాధి తీవ్రంగా సోకిన గొర్రెల్లో నాలుక నీలిరంగుగా మారుతుంది. అందువలన ఈ వ్యాధిని నీలి నాలుక వ్యాధి కూడా అంటారు. కాళ్ళకు కూడా సోకుతుంది. గిట్టలు మధ్య ఎర్రబడుతుంది. గొర్రెలు నడవలేక కుంటుతూ నడుస్తాయి. ఒక్కొక్కసారి ఈ చూడు గొర్రెలు కూడా ఈడ్చుకుపోయే అవకాశం ఉంటుందండి. గొర్రెలు మేత మేయక 5 లేక 6 రోజుల్లో చనిపోతాయి. కాబట్టి ఈ విధమైన లక్షణాలు కనిపించినప్పుడు సమీపంలో ఉన్న పశువైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్స్ అవసరమైన మందులు వాడుకున్నట్లయితే గొర్రె చనిపోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. ఎంతమాత్రము ఇది జూనోటిక్ డిసీజ్ కాదు. ఇది తగిలినప్పుడు కూడా మాంసానికి విక్రయిస్తూ ఉంటారు. అలా తినటం వల్ల కూడా, ఎందుకంటే సాధారణంగా మన భారతీయ దేశంలో అందరూ బాగా ఉడకబెట్టి తింటారు కాబట్టి ఆ టెంపరేచర్ దగ్గర ఆ వైరస్ కూడా ఉండదు కాబట్టి రైతులు తినవచ్చు. ఆ జబ్బు అనేది గొర్రె నుండి మనిషికి వచ్చే అవకాశం ఎంత మాత్రం ఉండదు. టీకాలు లేవు కాబట్టి వ్యాధి నివారించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. వ్యాధి నివారణకు ముఖ్యంగా ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దోమలను అరికట్టడానికి రోజుకు 2 సార్లు ఈ పాకల్లో వేపాకు పొగ వేయాలి. అంటే ఉదయం సాయంకాలము ఈ వేపాకు పొగ వేసినట్లయితే కొంతవరకు దోమలు రాకుండా మనం అరికట్టవచ్చు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఈ పాకల్లో ఎలక్ట్రిక్ బల్బులు పెట్టినట్లయితే ఈ వెలుతురు వల్ల కూడా దోమల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా గొర్రెల పాకల్లో నీరు మరియు మూత్రం నిల్వ ఉండకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. దోమల యొక్క అభివృద్ధి అరికట్టడానికి మెలతయాన్ వంటి క్రిమి సంహారక మందులను పాకాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయక వెంటనే సమీపంలోని పశువైద్యుని సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. కాలిపుండు వ్యాధి అనే వ్యాధి గొర్రెలకు సంభవిస్తుంది. కాలిపుండు వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది. ముఖ్యంగా ఇత్తడి నేలల్లో తిరగటం వలన మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. సూక్ష్మజీవుల వలన కలిగేటువంటి కాలిపుండ్ల కారణంగా గిట్టల మధ్య భాగం ఎర్రబడి గొర్రెలు నడవలేక 3 కాళ్ళపై గెంటుతూ నడుస్తాయి. ఈ గిట్టల మధ్య ఏర్పడిన పుండ్లు చీము వలన దుర్వాసన కూడా వస్తుంది. తరచుగా గొర్రెల కాపర్లు ఈ వ్యాధిని గాలిపుండు వ్యాధిగా అనుకోవడం జరుగుతుంది. అలా అనుకోవటం వల్ల వాళ్ళు వెంటనే ఈ గాలిపుండు వ్యాధికి టీకాలు వేయించడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు తమ సొంత నిర్ణయాలను తీసుకోకుండా సమీపంలోని పశువైద్యుని సంప్రదించి అది గాలిపుండు వ్యాధి లేదా కాలిపుండు వ్యాధి అనేది నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స చేయించుకుంటే ఎంతైనా మంచిది. ఈ వ్యాధి నివారణ గాను మనము ముందుగా చేపట్టవలసిన చర్యలు ఏంటంటే మందను చిత్తడినేలలో మరియు నీరు నిలిచే ప్రదేశాల్లో నిలపకుండా ఎత్తైన పొడి ప్రదేశాల్లో నిలపాలి. తర్వాత ముఖ్యంగా ఈ గొర్రె కాపర్లు ఇవి వ్యాధి సోకిన గొర్రెలను మేసిన చోట ఆరోగ్యవంతమైన మందను మేపకూడదు. తర్వాత వ్యాధి సోకిన గొర్రెల గిట్టలను 10% కాపర్ సల్ఫేట్ ద్రావణంలో గాని లేదా జింక్ సల్ఫేట్ ద్రావణంలో గాని లేదా 5% ఫార్మాలిన్ ద్రావణంలో రోజుకు 2 సార్లు శుభ్రపరిచి ఫిరాసిన్ గాని లేదా నీబాసల్ఫ్ వంటి ఆయింట్మెంట్లు పూయాలి. తర్వాత ఈ తగిలిన గొర్రెకు పశువైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్ వాడుకోవాలి. ఈ విధంగా సరైన నివారణ చర్యలు తీసుకుని సరైన సమయంలో తగిన చికిత్స చేయించుకుంటే ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గొర్రెల్లో వచ్చే వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశమేమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
1: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.
0: వెంకట చలపతి గారు, ఇప్పుడు విబిజి రామ్జీ అనే ఒక చట్టం 2025లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
1: భారత ప్రభుత్వం December 21 2025 దీన్ని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చింది.
0: దీన్ని సింపుల్ గా
1: విబిజి రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ది చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047 వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
0: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
1: ఇప్పుడు ఇది 1 జూలై నుంచి 2026 సంవత్సరం నుంచి ఇది విబిజి రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున June 5, 2026 రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై నుంచి
0: 1వ తారీఖు
1: 2026 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మన అమలు చేయబడ్డది మన స్టేట్ లో.
0: ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి మార్పులు చెందాయి. సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
1: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 రోజులు విబిజి రామ్జీ ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు.
0: 100 రోజులు ఉండేది
1: ఇంతకుముందు 100 రోజులు ఉండేది కుటుంబానికి. ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు పెంచడం జరిగింది. సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా
0: పెరుగుతుంది.
1: అదొకటి. తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే, పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
0: ఇవన్నీ మార్పులు చేశారు.
1: అదేవిధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్ లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
0: ఇవన్నీ మార్పులు చేయాలి.
1: మార్పులు ఒక 4-5 పెద్ద మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
0: ఫండ్స్ అలొకేషన్ కూడా కొద్ది చేంజ్ అయ్యింది.
1: ఫండ్స్ అలొకేషన్ కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
0: సరే వెంకట చలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబిజి రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు.

0: ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
1: సో వాళ్ళకి రైతులకు ఉపయోగపడే సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్ లో 2.5 ఎకరా వరకు మాక్సిమం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరా వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు అంటే మామిడి, చీని, జామ ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్ దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
0: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
1: రైతులు వచ్చి అక్కడ గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, చేతుల సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి, ఆ మొక్కలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీల ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసే దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
0: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదడుగా ఉంటారు.
1: ఉంటుంది. కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి
0: 3 ఇయర్స్. సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పండ్ల తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
1: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
0: మునగ పంటకు కూడా తక్కువ
1: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి, చీని ఇట్లా మన రెగ్యులర్ గా ఉండే పంటలకంతా కూడా
0: 3 సంవత్సరాలు
1: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
0: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
1: చూసుకోవచ్చు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది.
0: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకున్న వాళ్ళకైతే ఇది వర్తించదంటారా?
1: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రైలాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు.
0: అంటే రామ్జీ చట్టం ద్వారా వచ్చింది.
1: ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఉంది.
0: 2.5 ఎకరాలు కంపల్సరీ ఉండాలి.
1: ఇప్పుడు
0: ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు
1: కుటుంబానికి 2.5 ఎకరాలు ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద
0: వస్తే ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
1: ఒకరు కానీ ఇద్దరు కానీ ఒక జాబ్ కార్డు హోల్డర్ కి మనం 2.5 ఎకర్ వరకు ఇస్తాం.
0: సరేనండి, ఇప్పుడు మన రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
1: ఇంతకాకుండా మనం ఫారం ప్లాంట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదైనా చెట్లు పెట్టుకుంటామని టెంకాయ చెట్లు పెడతారు గెట్లలో, అట్లా మామూలుగా అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి, పొలం వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకుని కూడా ఇస్తారు. సో ఏ ఆ విధంగా మనకు రైతు ఫారం ప్లాంట్ వాటర్ తగ్గినాయి ఫారం ప్లాంట్ చేయడం కానీ ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్, చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
0: రైతుకైతే చాలా ఉపయోగకరంగా
1: ఉపయోగకరంగా ఉంటుంది.
0: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి.
1: ఈ సోదరులు ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
0: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈబీజీ రామ్జీ చట్టం ద్వారా?
1: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు 5 రకాల మార్పులు, ఇంకా మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అని ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా ప్రొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది, అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
0: ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
1: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది చేతుల స్థాయిలో.
0: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారో, గ్రామీణులకు ఏం చేస్తున్నారో, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందా?

0: అట్లా.
1: బట్ ఎవరైతే 25 డేస్ అనుకుంటున్నామో ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది.
0: ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు,
1: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదే విధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాల అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీస్ మెయిన్ ఉద్యోగం కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎస్ఎస్జి మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
0: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే విబిజి రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, విబిజి రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో విబిజి రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు, ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జి ఆనంద్ పాడిన పాటకు డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం సంగీతం అందించారు పెండ్యాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామం నుండి రిపిక కుమరయ్య, వెంకటలక్ష్మి, సదానందం, విజయ, సంజయ్, పల్లవి, సర్పంచ్ ఎల్లాస్వామి, అనిత, గీతాశ్రీ, యోక్షశ్రీ, ఖుషి, రామచందర్, చిన్నెల్లస్వామి, కొయ్యడ రాజయ్య, కోమల, పెద్ద మనిషి ఎల్లయ్య, రాజేశ్వరి, సురేష్, లలిత, రజిత, రమ, రంజిత్, వీరస్వామి, ఏలేంద్ర, నిరోష, శిరీష, నాగరాజు, రవిత, రవితేజ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం దానవీర సూరకర్ణ చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి. కలసుంటే కలదు సుఖం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీవన తరంగాలు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 54వ డివిజన్ సఫాయి బస్తీ నుండి తాహేరా బాబా, అమ్మని గోరెబాబా, కిరాక్ బాబా, భద్రం ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

0: ఒక్క నిమిషం అన్నాడు. ఒక్క నిమిషం
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఖైదీ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ నియోజకవర్గ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, హృషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నరలహరి విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 8:30 మరలా వినవచ్చును. ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి భీమ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భానుత్ రాజేంద్ర, రాజేష్, సునీత, చరణ్ తేజ్, దీపక్, సుశాంత్ తేజ్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అడవి దొంగ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, ఖమ్మం జిల్లా రఘునాథంపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అందాల రాముడు. చిత్రం కోసం రాజేష్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఇంతవరకు రాగం తానం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిచే గాత్ర కచేరీ కార్యక్రమం విన్నారు. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:45. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. అలీబాబా 40 దొంగలు చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీసాయి భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో ఖరీఫ్ సాగులో అనువైన పంటల రకాల గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వెరికోస్ వెయిన్స్ ప్రమాదకరమా, ఈ అంశం గురించి డాక్టర్ బచ్చు నవీన్ వెంకట గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు. 7:45 స్వాతంత్ర ఉద్యమ మహారాణి అరుణ అసఫ్ అలీ ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు. ఇక 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు ప్రత్యక్ష టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు, 11:10 ఒడిశాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ డికే దత్తారు గారి వయోలిన్ వాదనం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 కిన్నెర లహరి, 3:30 ఒడిశాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మధులోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 జానపద సంగీతం వింటారు. కె ప్రేమ్ కుమార్ బృందం వారి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా పాములు రైతులకు మంచి నేస్తాలు పరిచయ కార్యక్రమం, అలాగే చెరువు మట్టి ప్రయోజనాల గురించి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 తిరిగి, 8:30 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం, 8:15 ఒడిశాలోని పూరిలో జరిగిన శ్రీ జగన్నాథుని రథయాత్ర కార్యక్రమంపై ఆకాశవాణి కటక్ వారి రేడియో నివేదిక వింటారు.
ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎయిట్ 9, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం లేదా జాతీయ రూపకం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:05 దాటి 3 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు మరి. జై హింద్.